ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. ఈరోజు శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 8వ రోజు. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రైన్బో.

శుభోదయం. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. ఈరోజు క్షేత్రదర్శినిలో మనం సముద్రాలు దాటి ప్రయాణిద్దాం. మనం చేరుకోబోతున్న ఈ ప్రాంతాన్ని కానీ ప్రదేశాన్ని కానీ మాటల్లో చెప్పలేనంత గంభీరమైనది, అక్షరాల్లో పొందుపరచలేనంత ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రదేశం. దూరం నుంచి కనిపించే ఆ బంగారు మురుగన్ స్వామి విగ్రహం చూసిన వెంటనే చేతులు జోడించాలనిపిస్తుంది కదా. మన చుట్టూ భక్తుల సందడి, మురుగా మురుగా అని నామస్మరణ. నేను చెప్పేది మలేషియాలోని బట్టు కేవ్స్ వద్ద నెలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వారి శ్రీ సుబ్రహ్మణ్యార్ స్వామి దేవస్థానం గురించి. పదండి, ముందున్న ఆ రంగురంగుల మెట్లెక్కేద్దాం. ఒక్కటా రెండా, మొత్తం 272 మెట్లెక్కుతున్నా కొద్దీ మనసులో ఒక ప్రశాంతత. ఇక్కడ గాలి, గంటల శబ్దం, భక్తుల ప్రార్థనలు, ఈ వాతావరణం చాలా పవిత్రంగా అనిపిస్తుంది కదా. అలా మురుగన్ స్వామివారిని దర్శించుకుంటూ ఈ పాట వినేయండి.

స్వామి దేవస్థానం గురించి. అయితే ఈ దేవాలయానికి ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. మీకు తెలుసు కదా, సుబ్రహ్మణ్య స్వామిని ప్రేమగా తమిళ సాంప్రదాయంలో మురుగన్ అని పిలుచుకుంటారు. 1890 ప్రాంతంలో భారతదేశం నుండి మలేషియాకు వెళ్ళిన తమిళ ప్రజలు అక్కడ పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు తమ భక్తిని, తమ సంస్కృతిని మర్చిపోలేదు. ఒకరోజు కే తుంబస్వామి పిల్లయ్య అనే ఒక భక్తుడు ఆ పెద్ద గుహలను చూశాడట. ఆ గుహ ప్రవేశం మురుగన్ స్వామి వేల్లాగా కనిపించిందంట. వేలంటే మురుగన్ యొక్క ఆయుధం. అదే ఆయనకి ఒక దైవ సంకేతంలా అనిపించిందట. అక్కడే మురుగన్ స్వామికి ఒక చిన్న ఆలయం నిర్మించారు. అలా మొదలైన ఈ దేవాలయం ఇప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మురుగన్ క్షేత్రాల్లో మరొకటిగా మారింది. అదండి ఈ ఆలయం వెనుకున్న చరిత్ర. ఇంకా తెలుసుకుందాం. భక్తి పరవశంలో ముంచే ఈ పాట వినేయండి. మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

క్షేత్రదర్శినిలో ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడానికి మలేషియా వచ్చేసాం కదా. ఈ ఆలయంలో ఉన్న గుహలు లైమ్ స్టోన్ కేవ్స్ అన్నమాట, అంటే సున్నపురాయి గుహలు. ఇవి సహజంగా ఏర్పడ్డ గుహలన్నమాట. ప్రకృతి ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాల్లో ఇది ఒకటి. ఆ గుహని రీచ్ అవ్వడానికి, అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయా, 272 మెట్లు నిర్మించారు. భక్తులు సులభంగా దర్శనం చేసుకునేలాగా చేశారు. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలి అంటే ఆ మెట్లు ఎక్కేసేయాలి. పదండి ఎక్కేద్దాం. చుట్టూ రంగురంగుల మెట్లు, పక్కనే కోతులు. పైకి చూస్తే అదిగో అక్కడ కనిపిస్తుంది గుహ. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే అలసట కంటే భక్తే ఎక్కువగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా. పైకి వెళ్ళాక గుహల్లో చిన్న చిన్న దేవాలయాలు, దీపాల వెలుగు, అగర్బత్తి వాసన, మధ్య మధ్యలో వినిపించే గంటలు. ఆ గుహలో నిలబడి ఒక్క నిమిషం కళ్ళు మూసి బయట హడావిడంతా మర్చిపోతాం. కొన్ని దేవాలయాలు దర్శనాన్ని మాత్రమే కాదు ఒక అనుభూతిని కూడా ఇస్తాయి కదా. ఈ అనుభూతి ఎంత బాగుంది కదా. అలా ఆయన్ని స్మరిస్తూ ఆ గుహలోనే మీరున్నట్టుగా ఊహించుకుంటూ ఈ పాట వినేయండి. ఇంకా మనం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం గురించి, మలేషియాలోని బట్టు కేవ్స్ గురించి మాట్లాడుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: అంటారనమాట. ఆ దైవశక్తిని గుర్తు చేసుకుంటూ ఈ పండగ జరుపుకుంటారనమాట. ఈరోజు భక్తులు ఉపవాసం ఉంటారు, పాదయాత్రలు చేస్తారు, పాలకుండలు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ప్రత్యేకంగా బట్టు కేవ్స్ వద్ద అయితే జరిగే తైపూసం చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది. వేలాది మంది భక్తులు మురుగా మురుగా అని జపిస్తూ ఆ మెట్లెక్కుతూ ఆ ప్రాంతం మొత్తం భక్తిమయంగా మారిపోతుంది. తైపూసం మనకి చెప్పేది ఒకటే, భక్తితో చేసిన ప్రార్థనకి దైవం తప్పకుండా స్పందిస్తుంది అని. మీరు కనుక మలేషియాకి వెళ్తే మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశం ఈ బటు కేవ్స్. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను ఒకసారి గుర్తు చేసుకోండి, అలాగే మీ ప్రార్థనలో నన్ను ఒక చిన్న భాగం చేయండి. అదండి ఈరోజు క్షేత్ర దర్శినిలో మనం వెళ్ళాము బట్టు కేవ్స్కి. ఇప్పుడైతే ఫ్రైడే రోజు అలా అమ్మవారిని తలుచుకుంటూ ఐగిరి నందిని అంటూ ఈ పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 years ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.

ఈరోజు మనం క్షేత్రదర్శినిలో అలా మురుగన్ స్వామిని దర్శనం చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అంటే తైపూసం సమయంలో దర్శనం చేసుకోండి. తైపూసం అంటే సాధారణంగా తమిళ నెలలో తై అని ఉంటుందన్నమాట. అంటే జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదట్లో ఉంటుందన్నమాట. ఈ పండగ ఆ సమయంలో జరుపుకుంటారు. అంటే తై నెలలో వచ్చే పౌర్ణమి రోజున పూసం నక్షత్రం కలిసినప్పుడు ఈ ఉత్సవం జరుగుతుందన్నమాట. అందుకే దీనికి తై పూసం అనే పేరు వచ్చిందన్నమాట. అయితే పురాణాల ప్రకారం అసురుడిని సంహరించడానికి పార్వతి అమ్మ మురుగన్ స్వామి వారికి వేల్, అంటే ఇంతాక చెప్పాను కదా మురుగన్ స్వామికి ఒక ఆయుధం ఉంటుంది అని చెప్పి, ఆ ఆయుధాన్నే వేల్

మీరు వింటున్నారు 101.9 మెగాహర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. ఈరోజు మనం వందనం కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. అయితే నాకు ఈరోజు పొద్దునే అనిపించింది అన్నమాట, మనం జీవితంలో చాలా విషయాల కోసం పరిగెడుతూనే ఉంటాం. డబ్బు కోసం, సక్సెస్ కోసం, రికగ్నిషన్ కోసం. కానీ చివరికి మనం అడిగేది ఒకటే, నేను పీస్ఫుల్గా ఉన్నానా లేదా అన్నది మాత్రమే మ్యాటర్ అవుతుంది. చాలాసార్లు మనం మన పీస్ని, అంటే శాంతిని బయట వెతుకుతూ ఉంటాం. ఒక కొత్త ప్లేస్కి వెళ్తే సంతోషం వస్తుందేమో, లేదా కొత్త మనిషిని కలిస్తే సంతోషం వస్తుందేమో, ఏదైనా కొత్తది అచీవ్ చేస్తే సంతోషం వస్తుందేమో అని చెప్పి మనకి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజానికి పీస్ ఎక్కడో ఉండదు, మన ఆలోచనలోనే ఉంటుంది. భగవద్గీత

గీతలో ఒక మంచి మాట ఉందట, మనసుని జయించిన వాడే నిజమైన విజేత అని. ఎందుకంటే బయట సమస్యల కంటే మన లోపల ఉన్న భయం, కంపారిజన్, ఇవే మనల్ని ఎక్కువ అలసటకి గురి చేస్తాయి. రోజులో కొంచెం టైం మనకి మనం తీసుకొని కాస్త రిఫ్లెక్ట్ అవుతే, కొన్ని డీప్ బ్రీత్స్ తీసుకుంటే, మనతో మనం మాట్లాడితే మనకి నిజమైన పీస్ వస్తుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మనల్ని అర్థం చేసుకోకపోయినా మనసు మాత్రం మనతో నిజాయితీగానే మాట్లాడుతుంది. గుడికి వెళ్ళడం స్పిరిచువాలిటీ కావచ్చు, కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం కూడా స్పిరిచువాలిటీనే. సో బయట వాళ్ళ గురించి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని బాధ పెట్టవద్దు అని అనుకుంటాం కదా, మన మనసును కూడా మనం రోజు బాధ పెట్టకూడదు. బయట ఎక్కడో సంతోషాన్ని వెతుక్కోకూడదు. అలా లోపల మీ లోపల ఉన్న ఒక చిన్న వాయిస్ మాట్లాడుతుంది, దాంతో వినే ప్రయత్నం చేయండి. ఎప్పటికైతే ప్రణవి పాడిన శుద్ధ బ్రహ్మ అనే పాట వినేసేయండి, మాట్లాడుకుందాం.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. స్టూడియో క్లాక్లో టైం 6:56:25 అవుతుంది. మనం ఉన్నాం వందనంలో. అయితే మనం ఈరోజు అలా వందనంలో దేవుడి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం ఏమనుకునే వాళ్ళమంటే దేవుడు గుడిలోనే ఉన్నాడు అని. కానీ అలా పెద్దగా అవుతూ ఉంటే మనకేమర్థమవుతుంది అంటే దేవుడు కేవలం గుడిలో మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే మనుషుల్లో మంచితనం రూపేణా ఉన్నాడు అని చెప్పి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది విన్నప్పుడు, ఎవరైనా ఎవరూ చూడకపోయినా సరే మనం మంచి పని చేయడానికి ముందడుగు వేసినప్పుడు మనలో దైవత్వం బయటకు వస్తుంది అంట. సో రోజు మన చుట్టూ చాలామంది మన డేని చాలా బ్యూటిఫుల్గా చేయడానికి వాళ్ళ వేలో వాళ్ళు మంచి పని చేస్తూనే ఉంటారు, మంచితనాన్ని చూపిస్తూనే ఉంటారు. సో అలా డే స్టార్ట్ చేయడానికి ముందు అందరికీ, అందరిలో ఉన్న దేవుడికి ఒక థ్యాంక్ యూ చెప్పుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఆలోచించండి, మీకు నచ్చితే అలా మీలో ఉన్న దేవుడికి, చుట్టూ అందరిలో ఉన్న మంచికి థ్యాంక్ యూ చెప్తూ డే స్టార్ట్ చేయండి.

గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. హెల్తీ మార్నింగ్స్కి స్వాగతం, సుస్వాగతం. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్లో హెల్త్ కోసం ప్రత్యేకంగా టైం పెట్టుకోవడం అందరికీ పాసిబుల్ కాదు. జిమ్కి వెళ్ళాలి అంటే, ఒక గంట వర్కౌట్ చేయాలి అంటే దానికి టైం కావాలి. కానీ మన దగ్గర చాలా తక్కువ టైం ఉంటుంది, ఎందుకంటే మనం ఎన్నో చేయడానికి ప్రయత్నిస్తుంటాం కాబట్టి. అయితే హెల్తీగా ఉండాలి అంటే పెద్ద పెద్ద చేంజెస్ అవసరం లేదు. రోజు చిన్న చిన్న హ్యాబిట్స్ కూడా చాలానే హెల్ప్ చేస్తాయి. సో ఈరోజు కొన్ని సింపుల్ హెల్తీ టిప్స్ని మనం తెలుసుకుందాం, వాటి గురించి మాట్లాడుకుందాం. అలా ఎనర్జెటిక్గా ఒక గుడ్ మార్నింగ్ అంటూ శంకర్ మహాదేవన్ గారు ఇంకా దివ్య పాడిన ఈ పాట వినేయండి. మనం సింపుల్ హెల్తీ టిప్స్ గురించి మాట్లాడుకుందాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఫిట్నెస్ కోసం మనం ఎక్స్ట్రా టైం కావాలి అనుకుంటాం, కానీ చిన్న చిన్న లైఫ్ మూమెంట్స్నే మనము ఫిట్నెస్గా మార్చొచ్చు అంటే మీరు నమ్ముతారా? వింటూ ఉండండి, మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అయితే నేను ఏమంటున్నాను అంటే, మన ఎవ్రీడే మూమెంట్స్ని మనం కొంచెం ఆలోచించి చిన్న చిన్న చేంజెస్ చేస్తే దానిలో కూడా ఫిట్నెస్ని యాడ్ చేయొచ్చు అని చెప్పి. సో చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, సపోజ్ మనం వెహికల్ పార్క్ చేస్తున్నాము, మనం రోజు పార్క్ చేసి ఆఫీస్ నుంచో లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్తే కాస్త దూరంగా పార్క్ చేయండి. ఎలా అంటే 1 కిలోమీటర్ దూరం అనుకోండి. ఆ వెహికల్ని కాస్త దూరం పార్క్ చేయడం వల్ల మనం కాస్త ఎక్స్ట్రా నడుస్తాం. ఇంకా మనకి ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారి అలా కూర్చోకుండా మాట్లాడకుండా లేచి వాక్ చేస్తూ ఆ ఫోన్ కాల్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఇలా వాకింగ్ అవుతుంది, అలానే ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారి మన బాడీకి ఒక చిన్న రిమైండర్లా అనిపిస్తుంది, ఓ ఇప్పుడు నేను లేవాలి, నేను నడవాలి అని చెప్పి. ఈ చిన్న చిన్న మూమెంట్స్ రోజు చివరికి ఒక పెద్ద డిఫరెన్స్ని క్రియేట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఫిట్నెస్ అంటే జిమ్ మాత్రమే కాదు, బాడీని యాక్టివ్గా ఉంచడం కూడా. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మనమున్న హెల్తీ మార్నింగ్స్ లో మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ సవీరా. సో నేను మీకు ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఒక ఫన్ ఫిట్నెస్ ఛాలెంజ్. సో ఇప్పుడు నేను ఈ

కొంచెం టైంలో ఒక మంచి సాంగ్ ప్లే చేస్తాను. ఆ సాంగ్ అయిపోయే వరకు మీరు డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ డాన్స్ని కంప్లీట్ చేయండి. లేదా మీరు రూమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ రూమ్ని అంతా క్లీన్ చేసేసేయండి. లేదా స్ట్రెచ్చింగ్ చేయడం స్టార్ట్ చేస్తే, అదే మీ హ్యాండ్స్ని, లెగ్స్ని, నెక్, ఆ స్ట్రెచ్చింగ్ స్టార్ట్ చేస్తే ఆ స్ట్రెచ్చింగ్ అంతా కంప్లీట్ చేయండి. లేదా వాక్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు స్టార్ట్ చేసిన పాత్ అంతా కంప్లీట్ చేయండి. పాట్ అయిపోయే వరకు మీరు డిసైడ్ చేసుకున్న ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియానంతా కంప్లీట్ చేసేయండి. మ్యూజిక్ ఉంటే బాడీ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది కదా. వర్కౌట్ బోరింగ్గా అనిపిస్తే దీన్ని ఇలా ఫన్గా మార్చేయండి. సరే ఇప్పుడు వీల్ అవ్వట్లేదు, నేను ట్రాఫిక్లో ఉన్నాను అమ్మాయి అని అంటే నేనేం చేయలేను. కనీసం మీరు ఒకవేళ వీల్ అవుతే మీరు ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు అలా చిన్న చిన్న నెక్ ఎక్సర్సైజ్ అయినా చేయండి. లేదు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో అప్పుడు ఒక్క సాంగ్ పెట్టుకోండి. ఆ సాంగ్ అయిపోయేంత వరకు, అట్లీస్ట్ 3 to 5 minutes సాంగ్స్ ఉంటాయి కదా, అది అయిపోయే వరకు చిన్న వర్కౌట్ చేయండి. బాగుంది కదా ఈ ఐడియా, ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అవును, మీరు ఎలాంటి వర్కౌట్స్ చేస్తుంటారు? మీ దగ్గర ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉన్నాయా? అయితే మీరు నాకు చెప్పాల్సిన నంబర్ వాట్సాప్ చేయండి 9140-2323-4822. ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజెస్. ఇప్పుడైతే నేను చెప్పిన ఛాలెంజ్కి రెడీయా? మీకు చెప్పినట్టు నేను కూడా చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ అయితే చేస్తాను ఈ పాట అయిపోయేంత వరకు.

వన్ ప్రాబ్లం ఉందండి, అదేంటంటే పొద్దున్న లేవాలి అంటే చాలా ఏడుపు వస్తుంది. ఒక్కసారి అలారం వచ్చిందంటే దాన్ని నేను స్నూస్ చేస్తూ చేస్తూ చేస్తూనే ఉంటాను. మీరు నా టైపేనా? పర్లేదండి, మనమందరము ఒకే బోట్లో ప్రయాణిస్తున్నాం. సో నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, దిస్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. సో మీరు అలారం పెడతారు కదా, ఫోన్ని కాస్త దూరంగా పెట్టండి. సో అలారం వచ్చినప్పుడు పొద్దున దాన్ని ఆపాలి అంటే మీరు లేచి బెడ్ దిగి అక్కడి వరకు వెళ్ళాలి. సో అంత లోపల వరకు నిద్రపోతుంది, అండ్ దాని తర్వాత ట్రై టు ప్లే అ నైస్ సాంగ్ అండ్ ట్రై టు గెట్ అప్ అండ్ అలా నడవడానికి ప్రయత్నం చేయండి. అలా మీకు రోజు మంచిగా ఒక మంచి పాటతో మొదలవుతుంది. అలానే మీకు ఎక్కువ టైం ఉండడం వల్ల ఫిట్నెస్కి మీరు ఇంకాస్త టైం ఇవ్వచ్చు. అండ్ ఇది కాకుండా మీరు చిన్న చిన్న స్ట్రెచెస్ చేయాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న వాటికి ముడి పెట్టి పెట్టండి. లెట్స్ సే ఒక రీల్ చూసాక నేను స్ట్రెచ్ చేస్తాను అని చెప్పి, లేదా బ్రష్ చేస్తూ ఒక కాలు మీద నిల్చొని బ్రష్ చేస్తాను, అదే వృక్షాసనం అంటారు కదా, అలా వృక్షాసనం వేసుకొని బ్రష్ చేయండి. అండ్ ఇవన్నీ ఫన్నీగా అనిపించినప్పటికీ స్టిల్ దీస్ ఆర్ ఇంట్రెస్టింగ్ వేస్ టు మేక్ ఫిట్నెస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మీకు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు తెలుసా? మీరు ఇలాంటివి ఆల్రెడీ చేస్తూ ఉంటారా? అయితే నాకు చెప్పండి. బై సెండింగ్ యువర్ మెసేజ్ ఆన్ వాట్సాప్. మీరు మెసేజ్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. అండ్ ఐల్ బి వెయిటింగ్. ఇప్పుడైతే కలుసుకుందామా అంటూ చిన్మయ్య గారు పాడిన ఈ పాట ఎంత బాగుంటుందో అండి, మీరు కలుసుకోండి, ఆ పాటని వినండి, ఎంజాయ్ చేయండి.

వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ మార్నింగ్స్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం మాట్లాడుకుంటున్నాం కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ గురించి దాట్ వీ కెన్ ఇన్కార్పొరేట్ ఇన్ ఆర్ ఎవ్రీడే లైఫ్. సో మనం ఏమని మాట్లాడుతున్నామంటే, చిన్న చిన్న చేంజెస్ మనం ఎవ్రీడే చేసే వాటిల్లో చేంజెస్ చేయడం వల్ల ఫిట్నెస్ని మన లైఫ్లో భాగం ఎలా చేసుకోవచ్చు అని చెప్పి. అయితే నాకు నంబర్

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 7:47 దాటి 36 సెకండ్స్ అవుతుంది. అయితే నాకు హ్యాపీ మార్నింగ్ టు యూ అంటూ మెరుగు మధు గారు మెసేజ్ చేశారు భువన్గిరి నుంచి. గుడ్ మార్నింగ్ అండి. అండ్ అలానే సుమంత్ మెసేజ్ చేశాడు, అక్క ఆవారా సాంగ్ ప్లే చేయక్క అని చెప్పి. సో మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉన్నాయా అయితే పంపించండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140-23-23-48-22. అలానే నేను అడిగాను, మీరు ఎవ్రీడే లైఫ్లో ఫిట్నెస్ని మీ లైఫ్లో భాగం చేయడానికి ఏమైనా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఉంటారా, అయితే ఏంటవి నాతో షేర్ చేయండి అని. సో వాట్సాప్ చేయండి, నేను లిసనర్స్తో షేర్ చేస్తాను. సుమంత్, ఫర్ యూ దిస్ ఆవారా సాంగ్.

గొడవలయ్యాయి అనుకోండి, లేదా అల్లర్లు, యుద్ధాలు, అల్లర్లు జరిగినప్పుడు అక్కడ మళ్ళీ శాంతి నెలకొల్పడానికి ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ పంపించే బృందాలనే యుఎన్ శాంతి భద్రతా దళాలు అంటారు. వీళ్ళలో సైనికులు ఉంటారు, పోలీసులు ఉంటారు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా ఉంటారు. వీళ్ళ పని ఒకటే, భయంతో ఉన్న ప్రజలకు ధైర్యం ఇవ్వటం, పిల్లలను మళ్ళీ పాఠశాలలకు వెళ్ళేలాగా చేయటం, కుటుంబాలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు తీసుకురావటం. ఒక్కసారి ఊహించండి, చుట్టూ భయం, కాల్పులు, అల్లర్లు ఉన్న చోటికి వెళ్ళి మేము శాంతి కోసం వచ్చాము అని నిలబడటం ఎంత పెద్ద విషయం కదా. అందుకే ప్రతి సంవత్సరం May 29th వారి సేవలను గౌరవించడానికి విధి నిర్వహణలో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన ఎంతోమందికి వాళ్ళని స్మరించుకోవడానికి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. మనకు ప్రశాంతంగా జీవించడం చాలా సహజంగా అనిపిస్తుంది, కానీ ఆ శాంతిని తీసుకురావడం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు అంటే ఎంత గొప్ప విషయం కదా. కాబట్టి ప్రపంచానికి నిశ్శబ్దంగా సేవలు చేస్తున్న ఆ మహనీయులందరికీ మన 101.9 FM తరపున హృదయపూర్వక వందనం. అండ్ దిస్ ఇస్ ఫర్ యు ఆల్.

ఈరోజు అంతర్జాతీయ యుఎన్ శాంతి భద్రతా దళాల దినోత్సవం, అంటే యుఎన్ పీస్ కీపర్స్ డే అట. మరి యుఎస్ శాంతి భద్రత దళాలు అంటే ఎవరు అంటే, ప్రపంచంలో ఎక్కడైనా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సనత్ నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. ఆసుపత్రిలో సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీసు శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి భూముల విలువ లెక్కింపులో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. రాయదుర్గం ఈ వేలంలో ఎకరాకు సుమారు 237 కోట్ల రూపాయల ధర పలికింది. ఇది రిజర్వ్ ధర అయినటువంటి 139 కోట్ల రూపాయల కంటే 70.5% భారీ వృద్ధిని నమోదు చేసింది. రాష్ట్రంలోని ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలియజేశారు. దశల వారీగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతను, రైతులను వంచిస్తోందని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యం చివరి గింజ కొనేంత వరకు బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం రామచంద్రరావు స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

అలా చూస్తూ చూస్తూనే వైబ్రెంట్ హైదరాబాద్ సెగ్మెంట్కి వచ్చేసాం. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. స్టూడియో క్లాక్లో టైం 8:40:53 అవుతుంది. సో ఈరోజు వైబ్రెంట్ హైదరాబాద్లో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ హ్యాబిట్ గురించి చెప్తున్నాను. ఏ ఊరికో మా చాలామంది హ్యాబిట్స్ గురించి చాలా చెప్పారు, ఇలా ప్రవచనాలు అయితే అందరూ ఇస్తారు, ఫాలో చేయడం చాలా కష్టం అని మీరు అనొచ్చు. కానీ నేను మీ సైడ్ నుంచి ఆలోచించి ఐ చాయిస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ వెరీ ప్రాక్టికల్, మనం లైఫ్లో యూస్ చేసేటట్టుగా ఉండేటట్టుగా ప్రాక్టికల్గా మనం ఏదైనా ఫాలో చేయొచ్చా అని చెప్పి ట్రై చేసామన్నమాట. సో ఇప్పుడు మనకి చాలా వాట్సాప్లో మెసేజెస్ వచ్చేసాయి. సో సామల సుజాల గారు, గుడ్ మార్నింగ్ అండి, వెరీ ప్లెజెంట్ టాక్. వైల్ కుకింగ్ ఐ డూ లెగ్ ఎక్సర్సైజెస్ లైక్ బెండింగ్, స్ట్రెచింగ్ లెగ్స్ బై స్టాండింగ్ ఆన్ టోస్. ఐ వోంట్ గెట్ టైమ్ టు డూ ఎక్సర్సైజెస్ యాజ్ ఐ విల్ స్టార్ట్ డైలీ రొటీన్ అరౌండ్ 4:30 ఇన్ ద మార్నింగ్. ఐఎమ్ అ వర్కింగ్ ఉమెన్ అంటున్నారు. సో దిస్ ఇస్ వండర్ఫుల్ అండి. సో ఇలా చిన్న చిన్న ఎవ్రీడే లైఫ్లో అలా కుక్ చేసుకుంటున్నప్పుడు, ఎవ్రీడే పనులు చేసుకుంటున్నప్పుడు కెన్ వీ డూ సంథింగ్ అన్నది మేడం ఎక్స్ప్లోర్ చేశారు. మీరు ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేస్తే డూ లెట్ మీ నో. అండ్ మీరు నాకు మెసేజ్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. నేను నెక్స్ట్ మాట్లాడబోయే విషయం కూడా ఆల్మోస్ట్ ఇదే లైన్స్లో ఉండబోతుంది. అయితే సుజాల గారు అడిగారు, ఐ వాంట్ అ సాంగ్ ఫ్రమ్ ఏం మై చేసావే, వింటున్నావా అని అడిగారు. నేను విన్నాను, నేను చదివాను. సో హియర్ వి గో.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

వింటున్నారు 101.9 మెగాహర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అయితే నేను ఈరోజు అడిగాను, వైబ్రెంట్ లైఫ్ స్టైల్లో భాగంగా మీరు చిన్న చిన్న ఫిట్నెస్ని మీ లైఫ్లో ఎలా భాగం చేసుకుంటారు అని చెప్పి. అయితే నాకు వచ్చిన మెసేజెస్లో సామలా గారు ఒక మెసేజ్ పంపించారండి. ఇది చదివిన తర్వాత నాకు నిజంగా బాధగా అనిపించింది. మేడం ఏం చెప్తున్నారు అంటే, అ స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ విత్ సెన్సెస్ ఎన్యూమరేటర్స్. అంటే మీకు అందరికీ తెలుసు కదా, సెన్సెస్ స్టార్ట్ అయ్యాయి, అందరూ మన దగ్గరికి వచ్చి గవర్నమెంట్ టీచర్స్, లెక్చరర్స్ మన దగ్గర డేటా కలెక్ట్ చేసుకోవడానికి ఇంటికి వస్తున్నారు. అయితే యాజ్ ఎన్యూమరేటర్స్ ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నాట్ ఓన్లీ మీ, ఈవెన్ మై కొలీగ్స్ ఆర్ ఫేసింగ్. ఇన్స్పైట్ ఆఫ్ షోయింగ్ అవర్ ఐడెంటిటీ కార్డ్స్, దే ఆర్ నాట్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ షౌటింగ్ ఎట్ అస్. వీఆర్ గవర్నమెంట్ టీచర్స్, లెక్చరర్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ రోమింగ్ ఇన్ ద స్ట్రీట్స్ అండర్ ద సన్ టు డూ అవర్ డ్యూటీ. పీపుల్ ఆర్ ఆర్గ్యూయింగ్ అబౌట్ వాట్ దే గెట్ బై గివింగ్ ఇన్ఫర్మేషన్. ఎవ్రీ వన్ ఇస్ ఎడ్యుకేటెడ్. దే కెన్ గూగుల్ అబౌట్ ద గ్రేట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెన్సెస్ ఆర్ కెన్ ఆల్సో లిసన్ టు ద న్యూస్. ఈచ్ ఎన్యూమరేటర్ ఇస్ గివెన్ మోర్ దెన్ 300 హౌసెస్. ఎంతమందికి అని ఎక్స్ప్లెయిన్ చేయగలము ఈ పేషెంట్స్తో? వాకింగ్ ఫర్ హవర్స్ అండ్ స్టాండింగ్ కంటిన్యూస్లీ టు టైప్ ఆన్సర్స్ ఫర్ 34 క్వశ్చన్స్ ఇన్ ద హెచ్ఎల్ఓ యాప్ ఇస్ వెరీ టైరింగ్. పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ గివింగ్ చైర్స్ టు సిట్. ప్లీజ్ టాక్ అబౌట్ దిస్ అని. ఎంత బాధగా అనిపిస్తుంది కదా. మేడం, మేడం లాంటి చాలామంది టీచర్స్ వాళ్ళకి ఇచ్చిన పనిని సక్రమంగా పూర్తి చేయడం కోసం ఎండ అనక వాన అనక అలా బయట తిరుగుతూ, ఎండలో తిరుగుతూ సెన్సెస్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇది మన డేటా కదండి, ఇది మనం గవర్నమెంట్కి మేమున్నాము అని చెప్పడానికి మనం ఇచ్చే డేటా కదండి. ఈ డేటా కరెక్ట్గా ఉంటేనే కదా మనకంటూ పాలసీలు కరెక్ట్గా వస్తాయి, మనకంటూ ప్లానింగ్ అన్నది జరుగుతుంది, రేపటి భవిష్యత్తు బాగుంటుంది. మన డేటాని మనం ఇవ్వకపోతే మన భవిష్యత్తుని ఎవరండి మార్చేది? కాదండి, కూర్చోవడానికి చైర్ ఇవ్వకపోవడం ఏంటండి, కూర్చోవడానికి రమ్మని లోపలికి పిలవకపోవడం ఏంటి, వాటర్ ఇవ్వకపోవడం ఏంటి? నిజంగా ఇవన్నీ వినడానికి చాలా బాధగా అనిపిస్తున్నాయి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ దట్ మన వాళ్ళు అందరూ మన వాళ్ళే, మన కోసం పనిచేస్తున్న వీళ్ళు ఇంకా మన వాళ్ళు, చుట్టాలు బంధువులు కంటే వీళ్ళు ఇంకా ఒక మెట్ ఎక్కువే అని చెప్పి చెప్తాను. మన కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ కోసం మనం డేటా ఇవ్వలేమా? ఇది వేరే ఎవరి కోసమో కాదండి, ఈ డేటా మన కోసం, మన భవిష్యత్తు కోసం మనం తీసుకునే అడుగు. సో ప్లీజ్ డూ కోఆపరేట్ విత్ ద సెన్సెస్ ఎన్యూమరేటర్స్ అండ్ సామ్లా గారు. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ డే టుడే. అండ్ టీచర్స్, లెక్చరర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవ్రీబడీ ఎవరైతే ఈరోజు డేటా కలెక్ట్ చేయడానికి వెళ్తున్నారో, ఐ హోప్ యూ గెట్ రెస్పెక్ట్, యూ గెట్ లాట్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ. యాజ్ 101.9 ఎఫ్ఎం తరపు నుంచి మీకందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మెల్లమెల్లగా చేంజ్ వస్తుందని కోరుకుంటూ ఈ మెల్లమెల్లగా పాట అర్జున్ అడపల్లి పాడింది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ హైదరాబాద్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సవీరా. సో నేను మీకు ఈరోజు చెప్పాను కాదండి, కష్టమైన హ్యాబిట్స్ కాదు, ఎవ్రీడే మనం పాటించే ఒక చిన్న హ్యాబిట్ గురించి చెప్తాను అని చెప్పి. దీన్నే హ్యాబిట్ స్టాకింగ్ అంటారు అన్నమాట. స్టాకింగ్ అంటే మనకు ఆల్రెడీ ఉన్న హ్యాబిట్ని స్టాక్ చేయడం. సో మనందరికీ ఒక కామన్ ప్రాబ్లం ఏమిటంటే, మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ చేస్తాం, కానీ 2 రోజుల తర్వాత ఆపేస్తాం. జిమ్ ఫస్ట్ డే 2 గంటలు వర్కౌట్ చేస్తాం, నెక్స్ట్ డే బాడీ పెయిన్స్, ఆ తర్వాత జిమ్కి బై బై చెప్పేస్తాం. అది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే, మనం ఏదైనా హ్యాబిట్ని మన లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ స్మాల్ అని చెప్పి. అదే హ్యాబిట్ స్టాకింగ్ యొక్క బ్యూటిఫుల్ పాలసీ అన్నమాట. సో మనం అనుకుంటాం కదా, పొద్దునే లేవాలి, ఉదయం త్వరగా లేవాలి, హెల్తీగా ఉండాలి, బుక్స్ చదవాలి అని, కానీ ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాదు. అందుకే చిన్నగా ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఉందన్నమాట. అదేంటి అంటే, మనం రోజు మనకున్న ఒక అలవాటుకి ఒక కొత్త అలవాటుని జత చేయడం. సపోజ్ టీ తాగిన వెంటనే నేను 5 మినిట్స్ ఏదైనా చదువుతాను, లేదా ఫోన్ చార్జ్ పెట్టిన వెంటనే నెక్స్ట్ డేకి ప్లానింగ్ చేస్తాను. చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్కి ఒక కొత్త హ్యాబిట్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఛార్జింగ్ పెట్టగానే రేపటి రోజుకి ప్లాన్ చేసేసుకోండి రాత్రి. సో మీ డే ఆర్గనైజ్డ్గా ఉంటుంది, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలిసి ఉంటుంది. అండ్ లెట్ సపోజ్ అలా రాత్రి పడుకునే ముందు 10 మినిట్స్ ఖచ్చితంగా ఒక 10 పేజెస్ బుక్ చదువుతాను అని చెప్పి పెట్టుకోండి చిన్న గోల్. సో ఖచ్చితంగా పడుకోవడం అయితే ఎలాగూ చేస్తాం, పక్కనే ఒక బుక్ పెట్టండి, అలా ఒక 10 పేజెస్ మెల్లిమెల్లిగా చదువుతూ ఉండండి. చిన్న చిన్న అలవాట్లు ఫ్యూచర్లో పెద్ద మార్పులను తీసుకొస్తాయి. మీరేమంటారు?

వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ హైదరాబాద్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. సో మనం మాట్లాడుకుంటున్నాం హ్యాబిట్ స్టాకింగ్ గురించి. సో హ్యాబిట్ స్టాకింగ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఆల్రెడీ ఉన్న ఒక హ్యాబిట్కి ఇంకొక చిన్న యాక్టివిటీని జత చేయడం అన్నమాట. సో వాట్ మేక్స్ హ్యాబిట్ స్టాకింగ్ చాలా బ్యూటిఫుల్ అంటే వీ స్టార్ట్ స్మాల్, చిన్న చిన్నవి చేస్తామన్నమాట. సో లెట్స్ సే నేను బ్రష్ చేయగానే 2 పుషప్స్ చేస్తాను, డిన్నర్ కాగానే 5 మినిట్స్ వాక్ చేస్తాను, పడుకునే ముందు ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటాను, ఈరోజు

1.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. సో మనం మాట్లాడుకుంటున్నాం హ్యాబిట్ స్టాకింగ్ గురించి. సో హ్యాబిట్ స్టాకింగ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఆల్రెడీ ఉన్న ఒక హ్యాబిట్కి ఇంకొక చిన్న యాక్టివిటీని జత చేయడం అన్నమాట. సో వాట్ మేక్స్ హ్యాబిట్ స్టాకింగ్ చాలా బ్యూటిఫుల్ అంటే వీ స్టార్ట్ స్మాల్, చిన్న చిన్నవి చేస్తామన్నమాట. సో లెట్స్ సే నేను బ్రష్ చేయగానే 2 పుషప్స్ చేస్తాను, డిన్నర్ కాగానే 5 మినిట్స్ వాక్ చేస్తాను, పడుకునే ముందు ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటాను, ఈరోజు మొత్తంలో నాకు సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళు లేకపోతే ఏదైనా నేర్పించిన వాళ్ళు వాళ్ళకి జస్ట్ వాట్సాప్లో కానీ ఒక టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ థ్యాంక్ యూ నేను ఈరోజు మీ నుంచి ఇది నేర్చుకున్నాను అని చెప్పి పంపించండి. ఎంత బ్యూటిఫుల్గా మారిపోతుందో మీ లైఫ్, ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం లైఫ్ని ఓవర్ నైట్ మార్చేయలేం. ఒక్క చిన్న అలవాటు, ఒక్క చిన్న అడుగు, రోజుకో చిన్న మార్పు చాలు, మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. అవును, ఇలాంటివి మీరేం చేస్తుంటారు? హ్యాబిట్ స్టాకింగ్ బాగుందా? మీరు ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేస్తే ఏ హ్యాబిట్కి ముడి పెడతారు నాకు చెప్పండి. నాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140232342. మళ్ళీ చెప్తున్నా, 9140232342. ఇప్పుడైతే శ్రీరామ్ పార్థసారథి గారు ఇంకా బాంబే జయశ్రీ గారు పాడిన ఈ మంచులో పాట వచ్చేస్తుంది, వినేసేమి మాట్లాడుకుందాం.

అబ్బా, హ్యాబిట్స్ స్టాకింగ్ని ఇంత ఇంట్రెస్టింగ్గా చేయొచ్చా? బాగుంది కదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వాట్సాప్లో మనకి చాలా మెసేజెస్ పంపించారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. సో పోలీస్ శోభా రాణి పటేల్ గారు ఏమని పంపించారు అంటే, గుడ్ మార్నింగ్ సవేరా, ఎఫ్ఎం వింటూ ఇంట్లో పనులు చేసుకుంటున్నా, అలానే పాటలు వింటూ పని చేస్తే అలసట అస్సలు ఉండదు అని చెప్పి చెప్తున్నారు. అవునండి, ఐ అగ్రీ విత్ యూ. నేను రోజు మా అమ్మని చూస్తూ ఉంటా, అలా అలెక్సాన్ పెట్టుకొని ఎఫ్ఎం వింటూనే మా అమ్మ పనులు చేస్తూ ఉంటుంది. సో ఐ కెన్ టోటలీ రిలేట్. మీరేం చెప్తున్నారో నేను చాలా రిలేట్ అవ్వగలను. అండ్ ఇంకొక మెసేజ్ వచ్చింది, కానీ పేరేంటో తెలీదు. ఏమని పంపించారు అంటే, 8 గంటలకే పడుకుంటారంట, కానీ 2 AMకే లేస్తారంట. సో అలా ఆ టైమింగ్ సెట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి డే అన్నది చాలా పొడుగ్గా ఉంటుందంట. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. కానీ 8 to 2 AM చాలా కొత్త టైం, నాకు కొత్తగా వింటున్నాను. అండ్ మనకి, హాయ్ గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ కిరణ్ మై ఫ్రమ్ గుంటూర్. ఆనంద్ మూవీలో నువ్వే నా సాంగ్ ప్లే చేయరా ప్లీజ్ అని అడుగుతున్నారు. తప్పకుండా అండి, ప్లే చేస్తాను. అండ్ మీరు హ్యాబిట్స్ స్టాకింగ్ కనుక చేయాలి అంటే, ఏవైనా 2 హ్యాబిట్స్ని జత చేయాలి అంటే దేన్ని జత చేస్తారు? నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. అండ్ కిరణ్మయ్య గారు, మీకోసం ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324

మనమున్న వైబ్రెంట్ హైదరాబాద్లో మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి. ఎక్కడ చూసినా మ్యాంగోస్, ఎక్కడ చూసినా ఆ మ్యాంగో యెల్లో యెల్లో కలర్స్ అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో ఈ సమ్మర్ హీట్, ఈ మ్యాంగో సీజన్, మామిడి పళ్ళు ఉట్టిగా తిన్నా చాలా బాగుంటాయి. కానీ ఇప్పుడు డెజర్ట్స్లో కూడా మ్యాంగో ఎంటర్ అవుతుందన్నమాట. దాంతో మన సెలబ్రేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుందన్నమాట. సో ఈ మధ్యకాలంలో నేను చాలా కొత్త కొత్త డెజర్ట్స్ని చూస్తున్నానమాట. ఈ కొత్త కొత్త డెజర్ట్స్ ఎలా ఉన్నాయి అంటే మ్యాంగో పుడ్డింగ్, మ్యాంగో చీజ్ కేక్స్, మ్యాంగో కుల్ఫీ కూడా వచ్చేసిందంట. ఇది కొంచెం పాతదే, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే మ్యాంగో కునాఫా కూడా. సో ఒక ఇరానియన్ డిష్కి మ్యాంగోని యాడ్ చేశారంట. అసలు తినడానికి ఎలా ఉంటుంది అని చెప్పి నేను కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న చాలా కెఫేస్లో ఈ మ్యాంగో వెరైటీస్ని యాడ్ చేసి కొత్త కొత్త రెసిపీస్ చేస్తున్నారు. సో జస్ట్ గూగుల్ చేయండి మ్యాంగో ప్లాటర్, మ్యాంగో వెరైటీస్, మ్యాంగో డెజర్ట్ కెఫేస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి. అండ్ నీకు గనక ఏమైనా మంచి ప్లేసెస్ అనిపిస్తే, రివ్యూస్ చదివి బాగుంది అనిపిస్తే ఈ వీకెండ్ మ్యాంగో డెజర్ట్స్ని ట్రై చేయండి. అండ్ మీరేమైనా ట్రై చేశారా, మీకు ఏమైనా నచ్చిందా అయితే నాకు కాల్ చేసి, సారీ వాట్సాప్లో మెసేజ్ చేసి చెప్పండి. వాట్సాప్లో మెసేజ్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. అండ్ నేను అడిగిన దానికి, ఇంతకుముందు హ్యాబిట్ స్టాకింగ్ గురించి అడిగాను కదా, దాని గురించి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు జీడి గింజల అనితా బాలరాజ్, దుండిగల్ విలేజ్, మేడ్చల్ డిస్ట్రిక్ట్. నిర్ణయం మూవీ నుండి హోలా గురు ప్రేమ కోసం సాంగ్ ప్లే చేయండి. తప్పకుండా అండి, ప్లే చేస్తాను. నేను నైట్ ఎప్పుడు పడుకున్నా మార్నింగ్ 5:30కే లేస్తాను మేడం, అది నా సీక్రెట్ అంటున్నారు. సో ఇంట్రెస్టింగ్ కదండి, ఏ టైంకి పడుకున్నా 5:30కే లేవాలి అంటే అసలు ఎంత సంకల్పం కావాలి. గ్రేట్ టు నో అండి. థ్యాంక్ యూ బాలరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజింగ్. అండ్ నేను పాట కొంత టైంలో ప్లే చేస్తాను. ఇప్పటికైతే సాధనా సర్గం ఇంకా బెన్నీ దయాల్ పాడిన నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో 8:55:20 అవుతుంది. అయితే మనం మ్యాంగో సీజన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మ్యాంగో సీజన్ అయితే బాగుంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, మ్యాంగోలో కొత్త కొత్త డెజర్ట్స్ వచ్చాయి, అలా హైదరాబాద్లో మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అంటే అలా కెఫేస్ని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి. కానీ ఇంకొక సైడ్ ఒక చిన్న గిల్ట్ మనల్ని చంపేస్తూ ఉంటుంది కదా, అరే ఎక్కువగా షుగర్ తింటున్నాను, ఎక్కువగా చక్కెర తింటున్నాను, ఇంత స్వీట్ స్వీట్వి తినకూడదే అని చెప్పి మనకి అనిపిస్తుంటుంది కదా. సో అలాంటప్పుడు వాట్ వీ కెన్ డూ ఇస్ మనం ఇంట్లోనే ఈ మ్యాంగో సీజన్లో అలా ఫన్గా కొన్ని సింపుల్ రెసిపీస్ ట్రై చేయొచ్చు. అండ్ నేను ప్రామిస్ చేస్తున్నా ఇవి హెల్తీగా కూడా ఉంటాయి. సో ఇది సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం చల్లటి పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుని కానీ లేదు కొంచెం స్టైలిష్గా ఉండాలి అంటే గ్రీక్ యోగర్ట్ని అలా స్ప్రెడ్ చేయండి. అండ్ అందులో ఫ్రెష్గా కట్ చేసిన మ్యాంగో పీసెస్ని కట్ చేసి అందులో వేయండి. ఆ పైన మీకు నచ్చితే కాస్త హనీ వేసుకోండి. అండ్ దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోండి, చిన్నగా బాదాము పిస్తానో దేనైనా కట్ చేసేసి అలా పైన యాడ్ చేయండి. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ మీ బాడీకి నిజంగా చల్లగా చేయాలి అంటే కాస్త చియా సీడ్స్ కూడా యాడ్ చేసేసేయండి. డన్. ఒక ఫ్యాన్సీ డెజర్ట్ ఫీల్ వస్తుంది, కానీ గిల్ట్ లేకుండా అలా మ్యాంగో తినొచ్చు, మన బాడీని కూడా చల్లగా చేసేయచ్చు, ఒక డెజర్ట్ తిన్నట్టుగా ఉంటుంది. లేదు ఇది వద్దు అంటే, మీకు తాగడం ఇష్టం, సంథింగ్ లైక్ అ స్మూతీ మీకు ఇష్టము అంటే మీరేం చేయండి అంటే, చిన్న చిన్నగా మ్యాంగో పీసెస్ తీసుకొని దాన్ని కట్ చేసేసి కాస్త పాలు పోయండి, అండ్ కొంచెం బనానా కూడా వేయండి. అండ్ అలా మీరు ఒక చిన్న మిక్సీ గ్రైండర్లో దీన్ని కాస్త పాలు పోస్తాం కదా, సో దాన్ని ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అలా ఇన్స్టెంట్గా ఒక మ్యాంగో స్మూతీ రెడీ అయిపోతుంది. సమ్మర్లో బాడీ కూల్గా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ ఈరోజు మీకు మీరు ఒక చిన్న ఛాలెంజ్ ఎంచుకొని ఒక మ్యాంగో రెసిపీ మీరే ఇంట్లో ట్రై చేయండి. అవును, మీరేం మ్యాంగో రెసిపీస్ ట్రై చేశారు ఈ సమ్మర్లో, కొత్తగా ఏం చేశారు? మా అమ్మమ్మ అయితే ఎప్పుడూ పూరి ఇంకా మ్యాంగోని ప్యూరీ చేసి అవి ఒక డిష్ లాగా ఇస్తుంది. సో నేను చల్ల చల్లవి చెప్పాను, మా ఇంట్లో కాస్త ఎక్కువగా హాట్ హాట్వి చేస్తుంటారు. మీ ఇంట్లో ఏం చేస్తుంటారు? ఈ మ్యాంగోతో ఏం ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఈ కాలం? నాకు చెప్పండి. వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. మనకైతే గుడ్ మార్నింగ్ ఎఫ్ఎం రెయిన్బో అని చెప్పి కోటూరి లక్ష్మణ్ గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే ముత్యాల ధారిణి అని చెప్పి కార్తిక్ పాడిన పాట వచ్చేస్తుంది, వినేసేని మాట్లాడుకుందాం.

0: స్టూడియో క్లాక్ లో టైం 9 అవుతుంది. ఇప్పుడు మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ సరిహద్దులను పటిష్టం చేయడానికి, దేశంలోని అక్రమ వలసలను నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. రష్యాలో జరిగిన ఒక అంతర్జాతీయ భద్రతా సదస్సును ఉద్దేశించి దోవల్ ప్రసంగించారు. వచ్చే 5 ఏళ్లలో కాజీపేట రైలు తయారీ యూనిట్ 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా తక్కువ దూర ప్రమాణాల కోసం ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కొమురంభీం పుట్టిన రౌటశంకపల్లిలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ డేటాను అన్ని కోణాల్లో AI సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వంతో పోలిస్తే 25-30% అధికంగా జరుగుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 8 లక్షల మంది రైతులకు 11,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించారు. అకాల వర్షాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్షాలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హితవు పలికారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని, 100,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. తమ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేస్తోందని అన్నారు. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ಮೀರು ವಿಂಟುನಾರು ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 MHz పై రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. సో మనం ఉన్నాం వైబ్రెంట్ హైదరాబాద్లో. అండ్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ లా గురించి చెప్పాలి అనుకుంటున్నా. ఈ లా పేరు పార్కిన్సన్స్ లా. ఈ లా ఏం చెప్తుంది అంటే, మనకి ఎంత టైం ఇస్తే అంత వర్క్ పెరుగుతుంది అని చెప్పి. సింపుల్గా చెప్పాలి అంటే, ఒక పని 2 గంటల్లో ఫినిష్ చేయొచ్చు అనుకోండి, కానీ మీరు దానికి 2 డేస్ టైం ఇస్తే అదే వర్క్ 2 రోజుల వరకు స్ట్రెచ్ అవుతుంది అని చెప్పి. అదేంటి, కొత్తగా ఉంది కదా. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఆ వర్క్కి అన్నది నేను చెప్తాను. ఈ మంచి క్యూ చేశాను, అలా వింటూ ఉండండి. ఒక మంచి ట్రాక్ ఉంది, దాని తర్వాత ఈ పార్కిన్సన్స్ లా వెనుక అసలు ట్రూత్ ఏంటి తెలుసుకుందాం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. మనమున్నాం వైబ్రెంట్ హైదరాబాద్లో. సో మనం మాట్లాడుకుంటున్నాం ఒక ఇంట్రెస్టింగ్ లా గురించి. దీన్నే పార్కిన్సన్స్ లా అంటారన్నమాట. సో పార్కిన్సన్స్ లా ఏం చెప్తుంది అంటే, మనకి ఒక పని చేయడానికి 2 గంటలుంటే ఆ పని 2 గంటల్లో అయిపోతుంది. అదే మనకి ఆ పని చేయడానికి 2 రోజులుందనుకోండి, ఆ పని 2 రోజులకి ఎక్స్టెండ్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది అని చెప్పి. సో పార్కిన్సన్

ఇంటెలిజెన్స్ లా వెనక యాక్చువల్ మనం డీకోడ్ చేస్తే దాని వెనక థియరీ ఏంటి అంటే, మనం ఏదైనా పని చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆ పని కాదు పెరిగేది, మన బిహేవియర్ మారుతుందన్నమాట. సపోజ్ ఒక పని మనం 2 డేస్లో చేయాలి అనుకుంటే, డే 1 ఇంకా టైం ఉంది కదా, రేపు చేద్దాంలే అని అనిపిస్తుంది. అదే డే 2 ఓకే స్టార్ట్ చేసాం కదా, రాత్రి వరకు కదా, మెల్లిగా చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఇక లాస్ట్ మినిట్కి వచ్చేసరికి చెప్పలేనంత టెన్షన్, బోలెడు భయం. అదే ఒకవేళ 2 గంటలు ఉందనుకోండి, మన బ్రెయిన్ ఒక డెడ్ లైన్ ఉంది, ఒక టైట్ డెడ్ లైన్ ఉంది కాబట్టి అర్జెన్సీ ఫీల్ అయ్యి త్వర త్వరగా పనిచేసేస్తామన్నమాట. సో వర్క్ స్లో అవుతుంది. అండ్ ఒకవేళ మనకు కనుక 2 డేస్ టైం ఉంటే మన వర్క్ అన్నది స్లో అవుతుంది, ఓవర్ థింకింగ్ పెరుగుతుంది, అండ్ అన్నెసెసరీ స్టెప్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటామన్నమాట. కానీ ఇందులో మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మనకి మనం టైట్ డెడ్ లైన్స్ ఇచ్చుకోవాలి. దీనికి పొమడారో టెక్నిక్స్ లాంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అసలు అవేంటి, మనం ఎలా మన బ్రెయిన్కి కొన్ని టార్గెట్స్ ఇవ్వచ్చు అని చెప్పి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే విజయ్ యేసుదాస్ గారు పాడిన ఎవరే పాట వచ్చేస్తుంది, వినేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం.

0: जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
1: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: మనం మాట్లాడుకుంటున్నాం టైం స్ట్రెచ్ అవుతుంది ఎలా అని చెప్పి. సో ఇంతకుముందు మనం పార్కిన్సన్స్ లా గురించి మాట్లాడుకున్నాం. అండ్ మెల్లిగా దాన్ని డీకోడ్ చేసి మనం ఏం తెలుసుకున్నాము అంటే, స్ట్రెచ్ అయ్యేది వర్క్ కాదు, మారేది మన బిహేవియర్ అని చెప్పి. ఎందుకు అంటే మన బ్రెయిన్కి చాలా ఎక్కువ టైం ఉంది అంటే ఆటలాడుతుంది, దానికి కావాల్సిన పనులంతా చేస్తుంది, అన్నెసెసరీ పనులు చేపిస్తుంది, దానివల్ల వర్క్ స్ట్రెచ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో మనము 2 గంటలున్నా అంతే పని చేస్తాం, 24 గంటలున్నా అంతే పని చేస్తాము అని చాలామంది ఈ పార్కిన్సన్స్ లా ద్వారా చెప్తున్నారు. కానీ నేనేమంటాను అంటే, మేబీ దీన్ని మనం కరెక్ట్ చేయొచ్చు. ఇది ఎలా అంటే, పొమడారో టెక్నిక్తో అని చెప్పి నేను అంటున్నా. సో పొమడారో టెక్నిక్ ఏంటి అంటే, మన బ్రెయిన్కి చిన్న చిన్న టార్గెట్స్ అంటే చాలా ఇష్టం. సో మన బ్రెయిన్ ఒక చిన్న పిల్ల లాంటిది, రోజంతా చదువు అంటే వెంటనే టయర్డ్గా ఫీల్ అవుతుంది, కానీ 25 మినిట్స్ మాత్రమే చదువు అంటే ఓకే అంటుంది. దాన్ని పొమడారో టెక్నిక్ అంటారు. 25 మినిట్స్ ఫుల్ ఫోకస్తో చదువుతాం, ఆ తర్వాత 5 మినిట్స్ బ్రేక్, మళ్ళీ 25 మినిట్స్ వర్క్. ఫన్నీ థింగ్ ఏంటి అంటే, మనకి పని అనేది కష్టం కాదు, చాలాసేపు చేయాలి అనిపించే ఆ భావని కష్టం. ఇంకో సీక్రెట్ ఏంటి అంటే, మన బ్రెయిన్కి నచ్చిన ఆ చిన్న చిన్న టార్గెట్స్తో చేయటం వల్ల మన బాడీకి డోపమైన్ కిక్ వస్తుంది. ఈ డోపమైన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, మనం అనుకున్న 25 మినిట్స్ అనుకున్నట్టుగా కూర్చుంటే మన బాడీకి ఒక రీఎఫర్మేషన్ వస్తుంది, ఏ నేను చేయగలిగాను అని చెప్పి. అప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ డోపమైన్ అనేది ఒక హ్యాపీనెస్ హార్మోన్లో ఒకటన్నమాట. అండ్ అలా మన బాడీకి చిన్న చిన్న కిక్ ఇచ్చే విషయాలు చేస్తూ మనం వర్క్ని, 2 డేస్ వర్క్ని ఆ 25 మినిట్స్ అనుకొని ఒక 4 పొమడారోలు కలిపితే ఒక కంప్లీట్ పొమడారో అవుతుందన్నమాట. అంటే 2 గంటల్లో మనము ఈరోజే ఇప్పుడే కంప్లీట్ చేద్దాము అని చెప్పి వర్క్ని కంప్లీట్ చేయొచ్చు, స్ట్రెచ్ చేయకుండా చేయొచ్చు, అండ్ మనము ప్రొడక్టివ్గా ఉండొచ్చు. అదండి ఈరోజు మనము డీకోడ్ చేసిన థియరీ. ఇప్పుడు మనోగారు ఇంకా రంజిత్ కన్నన్ గారు పాడిన హరిలో రంగా హరి హరి అని చెప్పి, నేను చిన్నప్పుడు ఈ పాట విన్నానండి, కానీ ఫుల్ డాన్స్ చేస్తుండే. అప్పుడు ప్రభాస్ని చూస్తే చాలా బాగా అనిపించేది, ఇప్పుడు బాగా అనిపిస్తుంది అనుకోండి. కానీ ఈ పాట, ఈ మూవీ, బిల్లా, ఈ క్రేజే వేరు. మీకేం గుర్తొస్తుందో చూడండి మరి.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

లేట్గా చదివిన లేటెస్ట్గా చదువుతా. అంటే వాట్సాప్ మెసేజెస్ వచ్చాయి, నేను కొంచెం లేట్గా చదువుతున్నాను, అందుకే కొంచెం కవరింగ్ ఇచ్చుకోవడానికి రజనీకాంత్ డైలాగ్ వాడుకున్నాను. మీరు అర్థం చేసుకుంటారు కదా. సో మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.

9.9 మెగాహెర్ట్స్ పై రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. మనమున్నాం వైబ్రెంట్ హైదరాబాద్లో. సో నేను ఇందాక అడిగాను, మనం ఒకవేళ ఏదైనా రెండు హ్యాబిట్స్ని క్లబ్ చేసి చేయాలి అనుకుంటే వేటిని క్లబ్ చేస్తారు అని చెప్పి శ్యామ్లా గారు పంపించారు. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంతమంది కుర్రాళ్ళు స్పోర్ట్స్ బైక్ వేసుకొని కట్స్ కొడుతూ ఉంటారు, స్పీడ్గా డ్రైవ్ చేస్తారు, సడన్గా బాడీ షివర్ అవుతుంది. అప్పుడు డ్రైవింగ్ ఎంజాయ్ చేయడం లేదు అని చెప్పి నేనేం చేస్తాను అంటే, నాకు ఒక వింత అలవాటు ఉంది, నాలో నేను మాట్లాడుకోవడం. సో దిస్ హ్యాబిట్, ఐ పర్పస్ఫుల్లీ డూ దిస్, ఓపెన్గా మనసులో కాకుండా బయటకి మాట్లాడడం స్టార్ట్ చేస్తా. సో దానివల్ల షివరింగ్ అన్నది ఓవర్కమ్ చేస్తాను అని చెప్పి చెప్తున్నారనమాట. నో వన్ కెన్ నోటీస్ దిస్ బికాస్ ఐ విల్ కవర్ మై హెడ్ అండ్ ఫేస్ విత్ అ స్టాల్. ఒక బట్ట కట్టేసుకుంటారట. సో మేడం మేడంతో మాట్లాడుకున్నా ఎవరికీ కనిపించదు. కానీ ఇంట్రెస్టింగ్ ఉంది కదా, నేను కూడా ఇదే చేస్తుంటా. సో నాకు నా బెస్ట్ టైం కార్లో అలా నేను వెళ్తున్నప్పుడు రిఫ్లెక్ట్ అయ్యే టైం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ట్రావెలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ టు రిఫ్లెక్ట్. సో మనతో మనం కాస్త గట్టిగా మాట్లాడుకోవడం నిజంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నాకు ఇది కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎగ్జామ్లో నేను ఏదైనా క్వశ్చన్ చదువుతున్నా, రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ అని చెప్పి చెప్తారు కదా, ఆ మినిట్లో నా కంప్లీట్ అటెన్షన్ ఉండాలి అంటే నేను ఆ పారాగ్రాఫ్ చదివేటప్పుడు కాస్త గట్టిగా చదువుతానన్నమాట, నాకు మాత్రమే వినిపించేంత గట్టిగా. అండ్ దానివల్ల నేను ఎన్నోసార్లు నా కంప్లీట్ అటెన్షన్ అక్కడ పెట్టగలిగాను. అండ్ దాట్ రియలీ హెల్ప్డ్, నాకైతే అది వర్క్ అయింది. అవును, మీరేం చేస్తుంటారు, ఎలాంటి డిఫరెంట్ హ్యాబిట్స్ని మీ లైఫ్లో భాగం చేసుకున్నారు నాకు చెప్పండి. మీరు చెప్పాల్సిన నంబర్, వాట్సాప్ పంపించాల్సిన నంబర్ 9140-2323-4822. ఇప్పుడైతే అర్మాన్ మాలిక్ గారు అరవింద సమేత మూవీలో పాడిన అణగణగా పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

ఎంత క్యూట్గా ఎలా ఉంటారండి మీరు, ఎన్ని ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారు. సో నేను మామిడి పండు గురించి చెప్పి, అలా మ్యాంగో రెసిపీస్ మీరేమన్నా మీకు తెలుసా, మీరు ఈ సమ్మర్లో ట్రై చేశారా అని అడిగాను కదా. సో శ్యామలా గారు పంపించారు, రా మ్యాంగోని అలా కుక్కర్లో పెట్టి ఒక 1 విజిల్ వచ్చే వరకు ఉడికిచ్చాలట. దాని తర్వాత పైన ఉన్న ఓవర్ కోట్ని తీసేసి దాన్ని గ్రైండ్ చేయాలంట. దేంతో? కడీ చక్కెరతో, అంటే మిస్రీతో. దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి స్టోర్ చేయాలంట. ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ మ్యాంగో పేస్ట్ అండ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం జీరా పౌడర్ ఇంకా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేస్తే ఒక మంచి సూపర్ టేస్టీ హెల్తీ డ్రింక్ సమ్మర్కి మనకి మనం తయారు చేసుకున్నట్టు అవుతుందంట. సో సింపుల్గా బాగుంది కదా ఈ రెసిపీ. అలా మ్యాంగోని తీసుకోవాలి, కుక్కర్లో పెట్టాలి, పైన తోలు తీసేసేయాలి, దాన్ని కడగాలి, సారీ దానికి కొంచెం కడీ మిశ్రీ వేయాలి, కాస్త ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి ఉప్పేసి లోపల పెట్టేసేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని 2 చెంచాలు వేసుకొని నీళ్ళు పోసుకోవాలి. బాగుంది కదండి, ఎంత బాగుందో ఈ రెసిపీ. నేను ఈరోజు ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇక నేను బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చేసింది. మీతో పాటు చేసిన ఈ ప్రయాణం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సమయానికి, మీ లిజనర్షిప్కి, మీ ఎంకరేజ్మెంట్కి. ఇవన్నీ ఈ షోకి నిజమైన ఎనర్జీనిచ్చాయి. రోజు ఎలా ఉన్నా ఒక మంచి మాట, ఒక చిన్న స్మైల్ మీ రోజునే మార్చేస్తాయి కదా. అదే మా ప్రయత్నం కూడా. నేను చెప్పిన ఒక్క మాటైనా మీకు సంతోషాన్ని ఇస్తే నాకు అది పెద్ద విజయమే అవుతుంది. మీ రోజుకి ఒక మంచి స్టార్ట్ ఇచ్చామో అని అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ షోతో నేను మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే కైండ్ అండ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ డే అహెడ్. నా తర్వాత వచ్చే ఆర్జే ఆల్రెడీ రెడీగా ఉన్నారు, హలో ఆదాప్ అంటూ షోకి రెడీగా ఎనర్జీతో ఉన్నారు. ఇప్పుడైతే నా ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, అలా శక్తిశ్రీ గోపాలన్ పాడతారు. మీరు కళ్ళు మూసుకొని అలా వింటూ ఉండండి, అంతే. ఎంత బాగుంటుందో ప్రశాంతంగా ఒక మంచి డే స్టార్ట్ అయిపోతుంది. హ్యావ్ ఎ గుడ్ డే, ఐ విల్ సీ యూ సూన్, బై బై.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న కృత్రిమ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధానమంత్రి చౌదరీ చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి

మంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పరిధిలో స్వశక్తి మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సాధికారతకు చర్యలు చేపడుతోందని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈరోజు భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల హక్కుల రక్షణ కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ సియుఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించిన సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ నెల 31వ తేదీన, అలాగే వచ్చే నెల 6-7 తేదీలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ

0: వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనలోడ్ అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

I'll never let you part.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న కృత్రిమ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దేశ పారిశ్రామిక ఆర్థిక వికాసం దిశగా బొగ్గు వాయువీకరణ కీలక పునాదిగా మారుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ఇంధన కార్యక్రమంగా మాత్రమే పరిమితం కాకుండా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు

ప్రాంతాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశం కానుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ సియుఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3:00 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: తర మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.
3: 40 ఏళ్ల నమ్మకం, ఎవరికి లేని విజయం.
2: తర మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: తో దోస్తో, జిస్నే భీ నహీ నాయా హై, కృపయా జాకే ఠండే ఠండే పానీ సే నహా లీజియే, బహుత్ అచ్చా లగేగా.

0: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: పిల్లల్లో దారి తప్పని స్వేచ్ఛ, లోపాలు సరిదిద్దే వ్యవస్థ, 40 ఏళ్ల అనుభవం చెప్పే పాఠం, గురి తప్పని ప్రోగ్రాముల బలం, అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.

యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: इज अडेप्टिंग वेरी वेल विथ न्यू ट्रेंड्स,
1: यस सर।
0: और कम कम मीन्स रिसोर्स है, और पहले बहुत हम लोग रिसोर्सेस के लिए बहुत ढूंढते थे,
1: जी।
0: मिसलीड ना हो, मिस इन्फॉर्मेशन से मिसलीड ना हो
1: जी
0: अननेसेसरी थिंग को, जो इम्पोर्टेंट और वैलिड है और प्रूव्ड है उसका इंफॉर्मेशन लेके लाइफ में आगे बढ़े। जनरेशन इज वेरी गुड, आगे इंडिया
1: हाँ
0: का
1: जी, हाँ जी
0: मीन्स फ्यूचर बहुत बढ़िया है,
1: जी
0: यंग
1: जी
0: जनरेशन इज रियली ग्रोइंग गुड। ये हम लोगों को ये सोच हमको नहीं था, इन्फॉर्मेशन एंड टेक्नोलॉजी गाइडेंस का
1: जी। तो इस
0: ये
1: एक
0: जो
1: हिसाब से
0: है।
1: आप ये बताना चाह रहे हैं कि जिस तरह से अभी हमारे न्यू जनरेशन को इन्फॉर्मेशन एंड ये सब डेटा का जो एक्सेस है वो बहुत अच्छा है।
0: या
1: जी
0: बहुत अच्छा है, हम लोगों को नहीं था, हम लोगों का अभाव था ये इसका,
1: जी जी
0: इंफॉर्मेशन
1: जी
0: और
1: जी
0: नॉलेज
1: समझ
0: का।
1: चुके हैं।
0: तो हम नाउ थिंग्स विल टेक ए न्यू ट्रेंड इन
1: यस
0: द
1: यस सर,
0: फ्यूचर फॉर इंडिया।
1: डेफिनेटली जी। थैंक यू
0: या माय
1: सो मच
0: बेस्ट
1: विजय सर आप कॉल करने के लिए, और आपसे बात करके बहुत अच्छा लगा। तो दोस्तों, सर का ये बोलना है कि जो जनरेशन आजकल के ज़माने में जो लोग इतना क्विक लर्नर्स है और लर्निंग करने का तरीके जो बहुत ही एडवांस हो चुकी है हमारे हिंदुस्तान में, वो बहुत उनको अच्छा लगता है। तो चलिए हम दूसरे कॉलर से जुड़ते हैं। हेलो रेनबो।
2: हेलो,
1: यस
2: गुड आफ्टरनून, मैं रमनैया।
1: रमनैया गारू, नमस्कारम,
2: नमस्कार नमस्कार,
1: एला उन्नारु सर मीरु।
2: బానే ఉన్నానైనా, నీ మాటలు వింటే బానే ఉన్నాను.
1: థ్యాంక్ యూ సో మచ్ సర్.
2: ఇప్పుడు కొత్త, అప్పుడు పాత దానికి ఇప్పుడు దీనికి ఏం మార్పు అంటావు కదా.
1: అవును సార్, అవును. పాత దానికంటే మనకు కొత్త పాత జనరేషన్లో ఏదైతే ఉండే, అది కొత్త జనరేషన్లో ఏదైతే చేంజెస్ అయినాయో అవి మీకు ఏం నచ్చుతాయి?
2: ఇప్పుడు అప్పుడు ఎడ్యుకేషన్ లేదు, నేనా
1: అవునండి.
2: బొత్తిగా ఎడ్యుకేషన్ తక్కువ. ఇప్పుడు పూర్వ ఇంట్లో కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నా కూడా ఒక పెద్దవాడు ఒకడు ఇద్దరు, ఒకడు ఉద్యోగం చేస్తే మిగతా వాళ్ళంతా ఇంట్లో ఉండేవాళ్ళు,
1: అవును
2: ఒకడు పొలం పని చేసేటట్టు. ఇప్పుడు అంతా కంప్లీట్ గా ఇంట్లో లేడీస్ గురించి, పెద్దలు పిల్లలు పిల్లలు అందరూ జాబులు చేస్తున్నారు.
1: అవును సార్,
2: ఎంత మార్పు వచ్చిందంటే అంత మార్పు వచ్చింది. ఇప్పుడు
1: అవును
2: ఈ
1: సార్, అవును.
2: మార్పు నాకు ఈ ఎడ్యుకేషన్ మార్పు మాత్రం చాలా బాగా నచ్చింది. అప్పుడు ఎడ్యుకేషన్ లేదు, ఇప్పుడు అలాగే టెక్నాలజీ కూడా అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు మీతో మాట్లాడితే ఫోన్ లో మాట్లాడుతున్నాం, అప్పుడు ఎక్కడ ఫోన్లే లేవు.
1: అవును సార్, కరెక్ట్.
2: మా జనరేషన్ లో ఫోన్ లేవు. తర్వాత తర్వాత తర్వాత ఒక ల్యాండ్ ఫోన్ వచ్చింది. ఆ
1: అవును
2: ల్యాండ్
1: సార్
2: ఫోన్ కూడా ఊరికి అట్లా తీసుకొట్టే అది ఎక్కువ కాస్ట్ కూడా పడేది.
1: అవును సార్, అది కరెక్టే.
2: అట్లాగా ఇప్పుడు మామూలుగా ఎన్ని టెక్నికల్ ఎన్ని వచ్చిన తర్వాత, పిల్లల ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత, ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు మెదులుతున్నాయి, డబ్బులు బాగున్నాయి, అందరి దగ్గర బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. ఎక్కడో కొంతమంది తప్ప మిగతా అందరూ వర్క్ చేసుకుంటున్నారు, ఏదో పని
1: అవును
2: జరుగుతూ
1: సార్,
2: ఉంది.
1: అవును,
2: ఈ యొక్క ఇదే బాగుందని నాకు అనిపిస్తుంది.
1: కరెక్ట్ సార్, ఐ గాట్ ఇట్ సార్. సో జనరేషన్ గురించి. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ సార్.
2: థ్యాంక్ యూ
1: ఎస్,
2: నానా. చరణ్ కదా,
1: లేదండి, నేను ఆర్జే జేడీని, జయదీప్.
2: ఎస్ కరెక్ట్. గుడ్
1: జీ
2: ఆఫ్టర్నూన్ నానా,
1: థ్యాంక్ యూ సో మచ్ సార్,
2: ఆయుష్మాన్ భవ.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. तो दोस्तों, सर का ये बोलना है जनरेशन के बारे में, जिस तरह से हमारे पहले कॉलर थे उनका भी यही बोलना था, तो आइए दूसरे कॉलर से जुड़ते हैं। हेलो रेनबो।
2: वेरी वेरी वेरी वेरी वेरी वेरी गुड आफ्टरनून सर,
1: सर वेरी वेरी वेरी वेरी वेरी गुड आफ्टरनून एंड वेरी थैंक यू सर।
2: బాగున్నాం
1: ఎలా ఉన్నారు సార్ మీరు?
2: సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
1: గుడ్ సార్, నేను చాలా బాగున్నాను.
2: అదే మీరు ఏదో టాపిక్ ఇచ్చారు, నేను విన్నా సరిగ్గా.
1: టాపిక్ సార్, ఇవాళ టాపిక్ వచ్చేసి మనకు పురాణే జమానే మే జసే కి అభి ముందు మన పాత కాలంలో ఏదైతే చేంజెస్ ఇప్పుడు కొత్త కాలంలో చేంజెస్ అయినాయో అవి మీకు ఏది నచ్చుతాయి?
2: పాతకాలంలోటువంటి కొత్త చేంజ్ చేసినాయా?
1: అవునండి, జనరేషన్ ఏదైతే చేంజ్ అయ్యిందో, ఏదైతే మనకు పాతకాలంలో లేకుండే ఈ కొత్త కాలంలో ఏదైతే ఉంది, ఆ చేంజెస్ మీకు ఎట్లాంటి చేంజెస్ నచ్చినాయి?
2: అంటే దాదాపుగా తప్పకుండా కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది టెలిఫోన్.
1: ఓకే ఎస్ సార్,
2: టెలిఫోన్ ఎప్పుడైతే వచ్చేసిందో మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా మారిపోయాయి.
1: అవును సార్,
2: ఎందుకంటే మీకు ఏదన్నా క్వశ్చన్ కావాలి అనుకుంటే గూగుల్లో కొట్టేసుకుంటే వచ్చేస్తుంది, ల్యాప్
1: అవును సార్,
2: కావాలంటే వచ్చేస్తుంది,

0: అవును సార్
1: ఇప్పుడు మనీ ఉందనుకోండి ఫోన్పేలో కొట్టేస్తే మనీ వెళ్ళిపోతుంది.
0: ఎస్ సార్ కరెక్ట్.
1: మీరు ఈజీగా ఇంట్లో కూర్చొని ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. మీరు
0: అవును సార్ అవును
1: చిన్న పని లేకుండానే మీరు ఆన్లైన్లో అన్నీ కూడా తెప్పించుకోవచ్చు.
0: ఎస్ సార్
1: తినొచ్చు చెయ్యొచ్చు చేసుకోవచ్చు మంచి మంచివి చూసుకోవచ్చు.
0: అవును సార్
1: నచ్చుతుంది అవన్నీ తెప్పించుకొని చూసుకొని మీ పని మీరు చేసుకోవచ్చు.
0: కరెక్ట్ సార్.
1: ఇవన్నీ కూడా ఎన్నో విధమైనటువంటి ఆల్మోస్ట్ ఆల్ 100% మీకు ఇంట్లో నుంచి బయటకి కాలు పెట్టకుండా కూడా ఈ పనులు మీకు అయిపోయేటట్టుగా అయిపోయింది.
0: అవును సార్ కరెక్ట్ సార్.
1: కాసేపు చూడండి, మీకు మీకు ఫుడ్ కావాలన్నా కానీ ఫుడ్ వాళ్ళు మంచిది కాదు డైలీ కావచ్చు ఎప్పుడు కావచ్చు అప్పుడు ఇచ్చేటువంటి కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చేసి.
0: అవును అవును సార్ కరెక్ట్.
1: ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా 4 డబ్బులు పడేస్తే ఆటోమేటిక్గా మీ పని ఈజీగా అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా స్పెషల్లీ సమ్మర్ ఉందనుకోండి ముసలాళ్ళకు మేము ఎక్కడికి వెళ్తాము
0: ఎక్కడికి
1: వెళ్తాము చెప్పామనుకోండి బ్యాంకు నుంచి డబ్బులు కావాలన్నా కానీ మనకి ఈజీగా తెచ్చిచ్చేవాళ్ళు. అంటే అటువంటి ప్రొవిజన్ అనేది పెట్టారు.
0: అవును సార్ అది కరెక్ట్.
1: లాట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఒకటి ఇది వచ్చింది అని చెప్పడానికి లేకుండా కూడా
0: అవును సార్
1: అది ఈజీగా పని.
0: కానీ ఇవన్నిటి అన్ని చేంజెస్ లో మీకు అన్నిటికన్నా నచ్చింది ఈ చేంజ్ మా బ్యాంకింగ్ అనేది టెక్నాలజీ
1: కంపల్సరీ టెక్నాలజీ.
0: ఎస్ సార్
1: కంపల్సరీ టెక్నాలజీలో ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని మందులు కావాలనుకోండి మందులు దొరికాయంటే మనకు కొన్ని షాప్స్ ఉన్నాయి ఆ షాప్స్ కొట్టేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా ఇంటికి తెచ్చి.
0: అవును సార్ అవును సార్.
1: సో పెద్దవాళ్ళకి కావాల్సిందంత మందులు ఇవ్వాలి రేపు.
0: ఎస్ సార్.
1: డబ్బులు ఉండొచ్చు ఎవరిని ఉండొచ్చు తిండొచ్చు ఇది వచ్చి ఏమన్నా ఉండొచ్చు కానీ మందులు తెచ్చి ఇవ్వటం అనేది చాలా
0: కరెక్ట్ సార్. అవును సార్.
1: మందులు అనేది డెఫినెట్ గా ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు ది పేరెంట్ ఐ మీన్ హావింగ్ లాట్ ఆఫ్ ఏజ్ 70 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకు దట్ ఈస్ ది బెస్ట్ అడ్వాంటేజ్.
0: ఎగ్జాక్ట్లీ సార్ దట్స్ రియలీ కరెక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మీ ఆలోచన మాతో షేర్ చేసినందుకు.
1: థ్యాంక్
0: యూ సార్. సార్ కా యే కహనా హై కి టెక్నాలజీ జో చేంజ్ హో గయా హై బ్యాంకింగ్ బ్యాంకింగ్ కే సెక్టార్ మే ఔర్ మెడికల్ కే సెక్టార్ మే జహాన్ పర్ హమారే కో సభీ చీజే ఆరామ్ సే ఘర్ తక్ పహుంచా దేతే హై. జో లోగ్ బుజుర్గ్ హోతే హై ఉన్కో తే ఉన్కే లియే తో బహుత్ హీ అచ్చీ సువిధా హై జో మొబైల్ మే ఆన్లైన్ సబ్ మంగా సక్తే హై. తో దోస్తో ఆయే అభీ సున్తే హై ఏక్ చోటా సా గానా ఉస్సే పహలే ఏక్ సందేశ్.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: దోస్తో వెల్కమ్ బ్యాక్. తో చలియే జుడతే హై ఏక్ నయే కాలర్ కే సాథ్. హలో రెయిన్బో.
3: गुड आफ्टरनून सर.
2: वेरी गुड आफ्टरनून सर. आप कैसे हैं और आप कहां से बात कर रहे हैं?
3: मैं एकदम बढ़िया हूं. ये सोचता हूं आप भी बढ़िया है.
2: यस सर, मैं बहुत अच्छा हूं. आपका नाम सर?
3: मेरा नाम नरसिम्हा रेड्डी सर, प्रेम आर्चपेट से बोल रहा हूं, राजेंद्र नगर.
2: नरसिम्हा रेड्डी गारु नमस्कार.
3: नमस्कार सर.
2: చెప్పండి సర్, ఎలా ఉన్నారు? ఎలా ఉంది మా షో?
3: చాలా సూపర్ సార్ షో అయితే.
2: థ్యాంక్ యూ సో మచ్ సార్.
3: మీ షో కానీ మీ రేడియో స్టేషన్ నుంచి వచ్చే ప్రోగ్రామ్స్ కానీ మాకు దినమంతా బూస్ట్ చేస్తాయి సార్.
2: థ్యాంక్ యూ సో మచ్ సార్, అది మాకు ఒక పెద్ద కాంప్లిమెంట్.
3: అలాగే మాట్లాడుతూ వాళ్ళతో కొన్ని విషయాలు తెలుసుకుంటాం. చాలా సూపర్ గా మాట్లాడతారు సార్ అందరు కూడా.
2: థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇవాళ టాపిక్ విన్నారా సార్? మీరు
3: విన్నాను సార్.
2: సార్ చెప్పండి సార్, ఈ జనరేషన్ లో, కొత్త జనరేషన్ లో ఏదైతే చేంజెస్ వచ్చాయో,
3: అవి జనరేషన్ కి సార్ ఎన్ని వచ్చినాయంటే చెప్పడం చాలా కష్టం సార్.
2: కరెక్ట్ సార్.
3: ఉండాలి కదా సార్ ప్రతి
2: అందులో. మీకు నచ్చింది ఏంటి సార్?
3: ప్రతి దాంట్లో చేంజెస్ వచ్చినాయి.
2: కరెక్ట్ సార్. కానీ దాంట్లో మీకు నచ్చింది ఏదో చెప్పండి సార్.
3: నచ్చింది నాకంటే సార్ జనరల్ గా ఇది ఏమంటారు సార్, ఈ సినిమా పీరియడ్ లో ఈ గ్రాఫిక్స్ వచ్చినాయి చూడండి.
2: అవును సార్, అవును సార్, గ్రాఫిక్స్.
3: దాని వల్ల చాలా ఈజీ అయిపోయింది సినిమా తీయడం.
2: కరెక్ట్ సార్.
3: ఇంతకుముందు ఎందుకు చెప్తున్నా అంటే, మేము చిన్న ఉన్నప్పుడు 8th 9th క్లాస్ చదివేటప్పుడు షూటింగ్స్ అవుతుండే మా చుట్టుపక్కల ఏరియాలో. అక్కడ సినిమా హీరోయిన్ వచ్చే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఎట్లా ఎంత కష్టంతో చేస్తారనేది.
2: అవును సార్, అవును.
3: ఎండ రాకుంటే కూర్చోవాలి వాళ్ళు, వాళ్ళు అద్దాలు పెట్టాలి, ఇట్లా ఏమేమో ఉంటుండేవన్నీ.
2: కరెక్ట్ సార్.
3: ఇప్పుడు అన్ని సృష్టిస్తారు, వర్షం గానీ సృష్టిస్తుంది కృత్రిమంగా, ఎండ గానీ సృష్టిస్తుంది. అప్పుడు అంతా ఎండ అంటే ఎండనే కావాలి, వర్షం అంటే వర్షమే కావాలి. ఇప్పుడు
2: అవును సార్, అవును సార్.
3: ఎప్పుడు ఎప్పుడు వర్షం కావాలంటే అప్పుడు, ఎప్పుడు ఎండ కావాలంటే అప్పుడు.
2: కరెక్ట్ సార్.
3: అట్లా ఉండే అప్పుడు దాంట్లో గ్రాఫిక్స్ వల్ల సినిమా తీయడం చాలా ఈజీగా అయింది సార్.
2: అవును సార్, అది కూడా చాలా కరెక్ట్ సార్.
3: ఇంతకుముందు సినిమాలకు వెళ్లే వాళ్ళము ఎండ కనుక వర్షం అనక. ప్లాట్ఫారం వచ్చింది, ఓటీపీ అని వచ్చింది కదా సార్.
2: అవును సార్, ఓటీటీస్ ఇప్పుడు మన దగ్గర చాలా ఉన్నాయి.
3: డబ్బులు ఎక్కువ వచ్చినది వేరే విషయం.
2: కరెక్ట్ సార్.
3: కానీ ఇంట్లోనే కూర్చొని మనం హాయిగా చూసుకోగలుగుతాం, బయట ఇబ్బంది పడకుండా. దాంట్లో మన కూడా కొన్ని డబ్బులు మీద రావడం పోవడం, ట్రాన్స్పోర్టింగ్, ఇంకా దాంట్లో మళ్ళీ మనకి ఏమైతుందంటే

यही है साहिबान कहानी प्यार की। किसी ने जान ली, किसी ने जान

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: वेलकम बैक दोस्तों. हमने सुना एक हसीना थी बाई किशोर कुमार और आशा भोंसले. कितना खूबसूरत, एक पूरी कहानी सुना देता यार. अच्छा चलिए हम जुड़ते हैं हमारे दूसरे कॉलर के साथ. हेलो रेनबो.
2: गुड आफ्टरनून भाई.
1: गुड आफ्टरनून सर. सर आप
2: भैया.
1: थैंक यू सो मच सर.
2: रमेश बात कर रहा हूँ.
1: रमेश गारू ఎలా ఉన్నారు? అవును సార్, నేను వన్ మంత్ కోసం కొంచెం నేను అవైలబుల్ లేకుండే. సార్ ఇవాళ టాపిక్ విన్నారా సార్ మీరు?
2: అయితే ఒకప్పుడు
1: చెప్పండి సార్,
2: మరి రేడియో రెండే ఉండింది అనమాట.
1: అవును సార్.
2: ఏం న్యూస్ ఉన్నా న్యూస్ పేపర్ తెలవాలా లేకపోతే రేడియో పెట్టుకోవాలి, లేకపోతే బీబీసీ రెండు రేడియో పెట్టుకునేది.
1: అవును సార్,
2: చేతుల్లో వైకుంఠం చూస్తున్నాం అనమాట మనం.
1: అవును సార్,
2: మొత్తం ప్రపంచంలో ఏమవుతుంది ఏం సంగతి అన్ని తెలుసు. అందులో మంచి విషయాలు తెలుస్తున్నాయి, చెడు విషయాలు కూడా తెలిసిపోతున్నాయి.
1: కరెక్ట్ సార్.
2: అందులో మంచి కూడా ఉన్నాయి, చెడు కూడా ఉన్నాయి అన్నమాట. పిల్లలు చెడు పోయేటట్టు కూడా చూపిస్తున్నాయి.
1: అవును సార్, అవును సార్, అది కూడా ఉంది.
2: మంచి విషయాలు కూడా చూపిస్తున్నాయి. అది ఉంది, ఉంది. మనం మంచి తీసుకోవాలి, చెడు వదిలిపెట్టేయాలి.
1: కరెక్ట్ సార్.
2: అంతే కదా, మంచి తీసుకోవాలి, మనం మంచి ఏదనిపిస్తుంది.
1: కరెక్ట్ సార్. ఒక ప్రకారంగా
2: మరీ ఎక్కువ ఫోన్ చూపించడం కూడా మంచిది, ఎంత తక్కువ చూపించడం అంత మంచిది.
1: కరెక్ట్ సార్. మనకి ఎట్లా అంటే ఒక కాయిన్ కి హెడ్స్ అండ్ టెయిల్స్ ఎట్లయితే ఉంటుందో మంచి చెడు అన్నిటికీ ఉంటది. కరెక్ట్ సార్.
2: మనం మంచి తీసుకుందాం, చెడు వదిలిపెట్టేదాం.
1: ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ.
2: ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్ హమారి సాత్ జుడ్నే కే లియే. తో సార్ కా యే కహనా హై కి హమ్ జో భీ చేంజెస్ ఆ రహే హై ఉస్కా పాజిటివ్ భీ హై ఔర్ నెగటివ్ ఇంపాక్ట్ భీ హై. హమే సిర్ఫ్ పాజిటివ్ కో దేఖనా చాహియే ఔర్ నెగటివ్ కో హమే ఇగ్నోర్ ఔర్ అవాయిడ్ కర్నా చాహియే. తో జీ హాన్ దోస్తో, మే ఏక్ ఔర్ బార్ సబ్కో హమారే లైన్స్ దొహరా దూ. आप हमसे जुड़ सकते हैं कॉल्स पे 0402323-0030, 0402323-4821 और 0402970-4715 पर. और आप हमारे साथ मैसेज भी कर सकते हैं. हमारा मैसेजिंग नंबर है व्हाट्सएप का 4023234822. तो आइए हम जुड़ते हैं हमारे दूसरे कॉलर के साथ. हेलो रेनबो. హలో రెయిన్బో.
3: నమస్తే సార్.
1: నమస్కారం అండి, ఎలా ఉన్నారు?
3: చాలా బాగున్నాను. నా పేరు పోల్సిచ్ మెహర్బాబు.
1: చెప్పండి చెప్పండి సార్.
3: అంటే వాచ్మెన్ సెక్యూరిటీ గార్డు కొరియర్ వచ్చిందండి సార్. అంటే అండి, ఇప్పుడు నా పేరు పోల్సిచ్ మెహర్బాబా, జూబ్లీస్ మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి సార్.
3: అది యానివర్సరీ డే ఉందండి, బర్త్డే కూడా ఉందండి. 63 నుంచి 63 లో అడుగుతాను సార్.
1: ఓహో, కంగ్రాచులేషన్స్ సార్.
3: యానివర్సరీ డే కూడా 40 ఇయర్స్ అండి.
1: వావ్ సార్, వావ్, కంగ్రాచులేషన్స్. మే గాడ్ బ్లెస్ యూ సార్.

0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0-18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో ఎట్స్ కలర్స్ టు యువర్ లైఫ్ టు టూ ఇన్ ద స్టూడియో క్లాక్. సో నేను వచ్చేసాను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, బోల్డన్ని మాటలు, కొత్త కొత్త విషయాలు, టేస్టీ టేస్టీ రెసిపీస్ అబ్బో చాలా ఉన్నాయి. అవన్నీ ముందే చెప్తే ఎలాగా, ఒక్కొక్కటి విడమర్చి పూసగొచ్చినట్టు చెప్తాను. కానీ ముందైతే ఒక చక్కటి పాట వస్తుంది, అది వినేసేయండి. ఆ తర్వాత మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. ఓకేనా? చలో, స్టే ట్యూన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్ టు 11 ఇన్ ద స్టూడియో క్లాక్. నేను మీ అజయ్ జ్యోతిర్మయ్, అండ్ మనం ఉన్నాము జష్నే హైదరాబాద్లో. సో ఈరోజు జష్నే హైదరాబాద్లో గెస్ వాట్ ఇస్ ద రెసిపీ. ఓకే, హైదరాబాద్లో ఎవరెవరికైతే స్వీట్ టూత్ ఉందో, ఓకే, ఎవరికైనా కూడా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి, కొంతమందికి, ఓకే, మోస్ట్ ఆఫ్ ద అంటే చాలామందికి ఎలా ఉంటుంది అంటే, ఏ ఫుడ్ తిన్నా, మీరు ఎంత హెవీగా తిన్నా కూడా ఎండింగ్ ఆఫ్ ద ఫుడ్ అనేది ఒక స్వీట్తో ఉండాలన్నమాట. అప్పుడు కానీ ఒక సోల్ సాటిస్ఫాక్షన్, లేకపోతే ఒక ఫుడ్ అమ్మయ్య కడుపు నిండా తిన్నాము అన్న ఫీలింగ్ చాలామందికి రాదు. సో అలాంటి స్వీట్ టూత్ ఉన్న వాళ్ళందరికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఫేవరెట్ అయినటువంటి రెసిపీ, యునో, హైదరాబాద్స్ మోస్ట్ ఫేమస్ అప్రికాట్ డిలైట్. సో వాట్ ఇస్ అప్రికాట్ డిలైట్? అసలు ఎలా వచ్చింది, దాని హిస్టరీ ఏంటి, అది తరతరాలుగా వచ్చిందా, లేకపోతే మధ్యలో తయారు చేశారా, ఏంటి అనేది దాని స్టోరీని ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? చెప్తుంటే నేను నోరూరుతుంది కదా, నాకు కూడా. కానీ ఇప్పుడు వినడం తప్ప ఏమీ చేయలేము. అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ లక్కీ, యూ కెన్ గైస్ హ్యావ్ ఇట్ మేడ్ ఇట్ ఆర్ మేక్ ఇట్ ఆర్ యూ కెన్ ఆర్డర్ ఇట్ అండ్ యూ కెన్ గో గెట్ ఇట్, వాట్ ఎవర్ యూ కెన్ డూ. నోరూరించే విషయాలు అయితే నేను చెప్తాను, అది మాత్రం పక్క. ఓకేనా? చలో, మరి ఇంకో సూపర్ సాంగ్ వస్తుంది మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

ಸೊ ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಜಶ್ನ್ ಇನ್ ಹೈದರಾಬಾದ್. ನೇನು మీ ఆర్జే జ్యోతిర్మయ్ అండ్ ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము. సో వాట్ ఇస్ యూనో క్వీన్, రైనింగ్ క్వీన్ ఆఫ్ హైదరాబాద్, మీఠా సీన్. అంటే స్వీట్కి క్వీన్ ఎవరు ఇప్పుడు అని అంటే, నో ఇట్స్ నాట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్, నార్ అ మిఠాయి, ఆర్ నాట్ ఈవెన్ సంథింగ్ విచ్ ఇస్ చాక్లెట్ బేస్డ్ ప్రిపరేషన్ అనమాట. ఇది ఒక మిక్స్ మసాలా డిష్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అన్నిటినీ అన్ని రకాల దీన్ని కలిపి తయారు చేశారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇండియన్. సో ఎస్, ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా దాట్స్ అప్రికాట్ డిలైట్ ఫర్ యూ. సో ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా కావచ్చు, లేకపోతే మామూలుగా కిటీ పార్టీస్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న కేఎఫ్స్ కావచ్చు, స్టార్ డెజర్ట్ ఏంటి అంటే అప్రికాట్ డిలైట్గా మారిపోయింది. అండ్ చాలా చాలా రెస్టారెంట్స్ దీన్ని డెజర్ట్ మెనూలో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు కూడా. అండ్ అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనే విషయం గురించి వస్తే, మనకి స్పైసీ వెన్యూ అనే ఒక రెస్టారెంట్ బంజారా హిల్స్లో, అక్కడ ఫస్ట్ టైం ఒక కిట్టీ పార్టీ కోసం అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ 2001. అయితే ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, ఏంటి ఆయన పేరేంటి, ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకుందాము. సో ఇంకా బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్.

0: బ్రదర్ అబ్బమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. 2:35 ఇన్ ద స్టూడియో క్లాక్ మనం మాట్లాడుకుంటున్నాం యమ్మీ ఆప్రికాట్ డిలైట్ గురించి. సో 2001లో ఒక కిట్టీ పార్టీ గురించి అని ఫస్ట్గా ఈ ఆప్రికాట్ డిలైట్ని ఇంట్రడ్యూస్ చేశారంట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద సేమ్ డెజర్ట్ వేరే సేమ్ పేర్లతోని వేరే వేరే రెస్టారెంట్స్లో కూడా అందరూ ఇదే పెట్టుకుంటున్నారు అని చెప్పేసి, అప్పటికే ఇది అందరికీ బాగా నచ్చుతుంది అని తెలిసి ఈ స్పైసీ వెన్యూ అనే వాళ్ళు దీని మీద ట్రేడ్ మార్క్ తీసుకున్నారు. అంటే ఇది మాదే, ఈ రెసిపీ మాదే అని చెప్పి ట్రేడ్ మార్క్ తీసుకున్నారంట. సో అప్పటికే మరి హైదరాబాద్లో కుబానీకా మిఠా అందరికీ తెలుసు, అంటే ఎండబెట్టిన ఆప్రికాట్స్తో చేసే ఒక ట్రెడిషనల్ ఫేవరెట్ డిష్ అనమాట. సో మరి దీంట్లో కొత్త ఏముంది అని చాలామంది అనుకున్నారంట. సో సంపత్ తుమ్మల గారు ఈజ్ ఓనర్ ఆఫ్ స్పైసీ వెన్యూ అనమాట. సో ఈ ఒరిజినల్ ఆప్రికాట్ డిలైట్ గురించి అని చెప్పేసి చాలా చాలా మంది ఏదైనా కొత్తగా ట్రై చేయండి అని అంటే, వాళ్ళ ఫాదర్ ఈ డిష్ క్రియేట్ చేశారు అండ్ అప్పటి వరకు దీన్ని ఎవరు వాడలేదు, కానీ ఆ తర్వాత రిపీటెడ్గా అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి మేము దీనికోసం ట్రేడ్ మార్క్ తీసుకున్నాం మా లీగల్ టీమ్తో 2020లో. అప్పటి వరకు 2001లో ఈ డెజర్ట్ని తయారు చేస్తే 2020 వరకు అందరూ రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి దీనికి ఇదే పేరు పెట్టుకుంటున్నారు, లేదు దీనికి ఒక ఒరిజినల్ రెసిపీ ఉంది మా ఫాదర్ క్రియేట్ చేసింది అని చెప్పి సంపత్ గారు దానికి ట్రేడ్ మార్క్ తీసుకున్నారంటే 2020లో, అంటే లిటరల్గా 20 ఇయర్స్ తర్వాత. సో ఇంకా ఆప్రికాట్ డిలైట్ గురించి బోల్డ్ అని విషయాలు మనం తెలుసుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే జ్యోతిర్మయి, అండ్ మనమున్నాము జష్ని హైదరాబాద్లో, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ ఫేవరెట్ ఆప్రికాట్ డిలైట్. సో మరి ఆప్రికాట్ డిలైట్ ఎవరు తయారు చేశారు, ఎప్పుడు వచ్చింది అనేది చెప్పాను. మరి ఎలా మనం తయారు చేసుకోవాలంటే ఎలాగా అనంటే, మనం ఫస్ట్ ఆప్రికాట్స్ తీసుకొని నైట్ అంతా దాంట్లో దాన్ని వాటర్లో నానబెట్టి దాన్ని ప్యూరీలాగా చేసుకోవాలి. ఆ తర్వాత స్లోగా మంచి షుగర్, మనకు ఎంత కావాలో అంత షుగర్లో దాన్ని స్లోగా కుక్ చేసి రెండు స్పాంజ్ లాంటి కేక్ స్లైసెస్ మధ్యలో దాన్ని పెట్టాలి. ఆ తర్వాత దాని మీద రన్నీ కస్టర్డ్ కానీ, క్రీమ్ కానీ, లేకపోతే మిల్క్ కానీ దాని మీద స్ప్రెడ్ చేయొచ్చు. ఒక్కొక్క రెస్టారెంట్ ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాయి. ఒకరేమో కస్టర్డ్ తీసేస్తారు, ఒకరేమో క్రీమ్ తీసేస్తారు, కండెన్స్డ్ మిల్క్ పోస్తారు, లేకపోతే యూనో స్వీట్నెస్ కోషెంట్ తగ్గిస్తూ ఉంటారు. కొంతమంది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తారు, అండ్ కొంతమంది కేక్ స్పాంజ్ బదులు చెన్న అనేది ఒకటి యూజ్ చేస్తారు. అంటే ఒక ఫ్లాట్ అండ్ పన్నీర్, స్వీట్ ఫ్లాట్ అండ్ పన్నీర్ అని చెప్తారు. సో అవతారం ఏదైనా కూడా ఫైనల్ డిష్ అయితే ద హైదరాబాద్స్ ఫేవరెట్ ఆప్రికాట్ బేస్డ్ డెజర్ట్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ఆప్రికాట్ డిలైట్. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఈ డిష్ గురించి వీలైన వాళ్ళందరూ కూడా తెప్పించుకొని తినండి, మీకు ఛాన్స్ ఉంది కాబట్టి. నేనైతే దాని గురించి ఆలోచిస్తూ ఆనందపడతాను. ఓకేనా? చలో ఇంకో చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. రాష్ట్రంలో యాసంగి సీజన్లో ఇప్పటి వరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెల మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నేతృత్వంలో టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశమవుతుంది. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ సందర్శిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఇబోలా వ్యాప్తి కాంగోలో అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ చెప్పారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహారం కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలు మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 3:12 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. నేను మీ అర్జీ జ్యోతిర్మయి అండ్ మనం ఉన్నాము డబుల్ కమీటాలో. అయితే బేసిక్గా చాలా విషయాలు చేయాల్సి వస్తుంది మన లైఫ్ సాఫీగా సాగిపోవాలి అంటే, కానీ అందులో కొన్ని విషయాలు మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అని అంటే అందులో కొన్ని విషయాలు మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అంటే ఎస్పెషలీ ఈ రెండు పనులు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ రెండు పనులు ఏమిటి, ఎందుకు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు మనం దాన్ని యూనో ఆచరించాలి అనే విషయాల గురించి డీటెయిల్డ్గా చెప్తాను ఇంకొక చక్కటి పాట తర్వాత. ఓకేనా? స్టే ట్యూన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

1.9 ఇన్వైట్స్ కలర్స్ టు యువర్ లైఫ్ అండ్ మనం ఉన్నాము డబుల్ కమిటాలో. సో లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఈ రెండు పనులు చేయాలి అని చెప్పాను. అయితే ఏమిటి అవి అని అంటే, ఒకటి మన విషయాలు ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండటం. అదేంటి షేర్ చేసుకోకపోతే ఎట్లాగా అని అంటే, ఎస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే, అతిగా మన విషయాలు కావచ్చు, మన బాధలు కావచ్చు, మన సంతోషాలు కావచ్చు, మన ఫ్యూచర్ ప్లాన్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా షేర్ చేసుకోవడం మొదలు పెట్టిన దగ్గర నుంచే మనకి ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అదేంటి ఇంకా జనాలు షేర్ చేస్తారు కదా ఇది కదా అని చెప్పేసి అనుకుంటే, అందులో చాలా 1% ఆఫ్ పీపుల్, సరే మోస్ట్లీ 10% ఆఫ్ ద పీపుల్ మాత్రమే మన గ్రోత్ కోసం కావచ్చు, లేకపోతే అడ్వైజెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు మంచి కోసం. కానీ 90% ఆఫ్ ద పీపుల్ మనల్ని జడ్జ్ చేయడము, మన మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, అరే ఏంటి ఈమె ఇలా చేస్తుంది అనుకున్నాను, ఈమె ఏంటి ఇలా చేస్తుంది, ఇది చేయాలనుకుంటుంది ఏంటి, ఇలా తయారవుతుంది ఏంటి, ఇలా మాట్లాడుతుంది ఏంటి అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మనం రీచ్ అవ్వట్లేమని, వాళ్ళ జడ్జ్మెంట్స్కి గురవుతూ ఓకే. అండ్ చాలా విషయాల్లో చాలామందిని మనం మాట్లాడే విషయాల్ని వాళ్ళు ట్విస్ట్ చేసి గాసిప్లా కూడా మారుస్తూ ఉంటారు. సి వన్ ఫ్యామిలీలో ఏదైనా విషయం ఎవరికైనా జరిగిందనుకో, ఏదైనా చెప్పామనుకో, అది ట్విస్ట్ అయ్యి గాసిప్గా అయ్యి మొత్తం ఫ్యామిలీ అంతా తిరుగుతుంది. అది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ గ్రూప్లో మొత్తం తిరుగుతుంది. ఇది అందరికీ తెలియని విషయం ఏం కాదు. చాలామంది చాలాసార్లు దీనివల్ల యూనో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో మనము ఎంత తక్కువ షేర్ చేసుకుంటే అంత మంచిది. సో ఎస్, ఈ విషయం గురించి ఇంకా మనం మాట్లాడుకుందాము ఇంకొక చక్కటి పాట తర్వాత. సో స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. 3:28 ఇన్ ద స్టూడియో క్లాక్. నన్ను చూడగానే కాకుండా నా గొంతు వినగానే మీ గుండె గట్టిగా కొట్టుకుంటుందని నాకు తెలుసు. ఓకే, అప్పుడప్పుడు సెల్ఫ్ కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవాలన్నమాట. సో ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.0.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతే.

0: మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, ఓ అన పడితే ఆమె కాదు కొండ కూరలే కాదు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వెయిట్ చేస్తారు. కాకపోతే మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా హైదరాబాద్ ఊపిరి పీల్చుకోండి. ఒక్క వారం తర్వాత మనకి వర్షాలు కనిపిస్తున్నాయి, సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడన్నీ వర్షం పాటలు వేసుకుందాం మనము. సో ఎస్, మరి లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ రెండు పనులు చేయాలి అని చెప్పాను. సో యాక్చువల్గా చెప్పనైతే చెప్తున్నాం, కానీ ప్రతి ఒక్కటి తుమ్మినా దగ్గినా ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా ఏమైనా అయినా ఏదైనా కూడా సోషల్ మీడియాలో పెట్టుకునే రోజుల్లో యాక్చువల్గా ఏం తిన్నా కూడా, యూనో ఏం తిన్నా కూడా ఫస్ట్ ఫోటో తీయాలి, సోషల్ మీడియాలో షేర్ చేయాలి. అలాంటి రోజుల్లో నువ్వు ఏంటమ్మా ఏం చెప్పొద్దు ఎవరికి అని అంటున్నావు అని అంటే, అవును కష్టమే, అది చాలా కష్టమే. కానీ యూనో రివర్స్ ఉంటుంది కదా, ఒకసారి కనుక మనము లైఫ్ని రివర్స్ తీసుకొని వెళ్తే, ఓకే ఫార్వర్డ్ కాకుండా మన అలవాట్లను కావచ్చు, హ్యాబిట్స్ని కావచ్చు, ఇంకా మిగతా వాటన్నిటిని కూడా రివర్స్ తీసుకుంటే ఒకప్పుడు ప్రశాంతత ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు అనే విషయం మనకు అర్థమవుతుందన్నమాట. సో ఎస్, ఒకటేమో అది. మరి రెండోది ఏంటి అని అంటే, మనము వేరే వాళ్ళ విషయాల్లో తలదోచకుండా ఉండడం, అడ్వైజ్ ఇవ్వకుండా ఉండడం. ఎవరైనా ఏమైనా విషయాలు మన దగ్గరకు వచ్చి బాధపడుతున్నో లేకపోతే ఏదైనా కష్టం చెప్పుకోవడానికి వస్తే, బేసిక్గా వాళ్ళు వచ్చింది వాళ్ళ గోడను వెళ్ళబోసుకోవడానికి, అంతేగాని మన దగ్గర నుంచి మనం ఏదో మనకి తోచినటువంటి అడ్వైజులు ఇవ్వడానికి కాదు. సో ఎస్, ఇంకా ఈ విషయాల గురించి మనం చక్కగా మాట్లాడుకుందాము ఇంకొక చక్కటి పాట తరువాత.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: Yes, welcome back after a beautiful song. మనమున్నాము డబల్ కమిటాలో అండ్ మనం మాట్లాడుకుంటున్నాము రెండు విషయాల గురించి. మన లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అని అంటే, సో ఆ రెండో విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా ఏదైనా కష్టం చెప్పుకోవడానికి మన దగ్గరికి వస్తే వాళ్ళు చెప్పేది వినండి, ఓదార్చండి, అంతే తప్ప మనకి తోచినటువంటి అడ్వైస్లు ఎప్పుడూ ఇవ్వకూడదు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు అడిగేంతవరకు కూడా, ఇన్ కేస్ వాళ్ళు అడిగినా కూడా ర్యాండమ్గా ఏదో ఒక అడ్వైస్ ఇవ్వకండి. మీకు దాని గురించి ఏమైనా తెలిస్తేనే, ప్రాపర్గా తెలిస్తేనే అడ్వైజ్ ఇవ్వండి. ఎందుకంటే ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనం పూర్తిగా అంచనా వేయలేం, అంటిల్ అండ్ అన్లెస్ వీఆర్ ఇన్ దియర్ ఓన్ షూస్ అనమాట. సో అందుకని ఏ సలహా పడితే ఆ సలహా ఇవ్వకండి. ఎందుకు అంటే, ఈ రోజున మనం ఏదైనా సలహా ఇచ్చినామా అనుకోండి, భారం అంతా నెత్తి మీద వేసుకున్నారే అనుకో, ఫ్యూచర్లో మనం చెప్పింది జరగకపోయినా, అది ఏదైనా మనం చెప్పింది బెడిసి కొట్టినా, ఆనంద కూడా మనమే మొయ్యాల్సి వస్తుంది. అందుకే ఇతరుల విషయాలలో తల దూర్చకపోవడం చాలా ఉత్తమం. మన పూర్వీకులు ఊరికనే చెప్పలేదు, ఊరకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని చెప్పేసి. సో లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ రెండు విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చలో మరి ఇంకొక చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ನಮಸ್ಕಾರ, ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತಾಲ ಮುಖ್ಯಾಂಶಾಲು. ಅಕ್ರಮ ವಲಸಲು ಇತರ ಅಸಹಜ ಕಾರಣಾಲ ವಲ್ಲ ಜರುಗುತ್ತಿರುವ ಕೃತ್ರಿಮ ಜನಾಭಾ మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశ పారిశ్రామిక ఆర్థిక వికాసం దిశగా బొగ్గు వాయువీకరణ కీలక పునాదిగా మారుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ఇంధన కార్యక్రమంగా మాత్రమే పరిమితం కాకుండా దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించేందుకు మార్గం సుగమం చేస్తుందని చెప్పారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్తో సహా తమ పర్యవేక్షణలో నిర్వహించే పరీక్షలన్నీ సమగ్రతతో పారదర్శకతతో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిసింది. క్యూర్ పరిధిలో అఫోర్డబుల్ ప్లాట్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి విపీ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్ఐజీ ఎంఐజీ ఫ్లాట్లను నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. దిగువ మధ్యతరగతి కోసం 100,000 ఫ్లాట్లు నిర్మించనుండగా పైలట్ ప్రాజెక్టు కింద 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డుకు అనుమతిచ్చారు. గాంధీభవన్లో ఎస్ఐఆర్ బీఎల్ఏ 2లపై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన నిష్ణాతులైన ట్రైనర్లతో శిక్షణ ఇస్తున్నారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంక్ పాస్బుక్లు మాత్రమే కాకుండా పరిశ్రమలు వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాంకేతిక వ్యాపారపరమైన సహకారం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం బంజారాహిల్స్లోని ఆదివాసీ భవన్లో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్ 2026 శిబిరంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ స్కూళ్ల బస్సులు పర్మిట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డీఓ ఎంఈఓలదే బాధ్యతని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: వాడికి నా మీద ప్రేమే లేదు. హీ డజన్ లవ్ మీ, యు నో.
1: నో, హీ లవ్స్ యు. హీ లవ్స్ యు సో మచ్.
0: అవునా? ఎంత?
1: ఎంతంటే, ఆ మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
0: ఓ, ఇంకా?

ಎಸ್, 4:10 ಇನ್ ದ ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಮೀ ಇಂಟುನಾರು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ರೈನ್ಬೋ ಎಟ್ಸ್ ಕಲರ್ಸ್ ಟು ಯುವರ್ ಲೈಫ್ ಆ್ಯಂಡ್ ನೇನ್ ಮೀ ಆರ್ಜೆ ಜ್ಯೋತಿರ್ಮಯ್. ಆ್ಯಂಡ್ ಎಸ್, ವಿ ಆರ್ ಇನ್ ಇನ್ಕ್ರೆಡಿಬಲ್ ಇಂಡಿಯಾ. ಸೊ ಎಸ್, ವಿ ಆಲ್ ನೋ ದೇರ್ ಆರ್ ಸೋ ಮೆನಿ ಬ್ಯೂಟಿಫುಲ್ ಪ್ಲೇಸಸ್ ಔಟ್ ದೇರ್ ಟು ಗೋ ಆ್ಯಂಡ್ ಸಿ. యాక్చువల్గా చాలామంది ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళిన వాళ్ళందరినీ నాకు అడగాలనిపిస్తుంది, అసలు మీరు మన ఇండియాలో ఉన్నాయి మొత్తం చూసినరా, ఫస్ట్ చూసినరా, ఆ తర్వాతనే మీరు ఎక్కడికైనా ఇంటర్నేషనల్కి వెళ్ళండి, బికాస్ వీ హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్ టు సీ అని చెప్పి. సో ఎస్, ఇలా ఈరోజు అలాంటి వన్ సచ్ బ్యూటిఫుల్ ప్లేస్ గురించి మీకు తెలియజేయడానికి తీసుకొచ్చినాను. దట్ ఈస్ నథింగ్ బట్ మేఘాల నివాసం. ఎస్, ప్లేస్ వేర్ క్లౌడ్స్ లివ్, దట్ ఈస్ మేఘాలయ. మేఘాలయ గురించి ఈ రోజున మనము మాట్లాడుకుందాము. అండ్ దానికి ముందుగా ఒక చక్కటి పాట అయితే వస్తుంది మీకోసం. స్టే ట్యూన్డ్.

0: విషయాల.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు, నేచర్కి సంబంధించిన పాట. సో ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము ఇంక్రెడిబుల్ ఇండియాలో మేఘాలయ గురించి. మేఘాలయ ఇస్ వన్ ఆఫ్ ద సెవెన్ సిస్టర్ స్టేట్స్ నార్త్ ఈస్ట్ ఇండియాలో. ఒక సెవెన్ స్టేట్స్ని కలిపి సెవెన్ సిస్టర్స్ అంటారనమాట. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరం, నాగాలాండ్ అండ్ త్రిపురతో పాటు మేఘాలయ, ఇవన్నీ కలిపి సెవెన్ సిస్టర్స్ అని చెప్పేసి చెప్తారు నార్త్ ఈస్ట్ ఇండియా. సో మనకి ఆబ్వియస్గా మనకు తెలుస్తుంది ఇది నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది అండ్ ఎక్కువగా క్లౌడ్స్ అండ్ మోస్ట్ రెయిన్ఫాల్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది మేఘాలయ అని దీని పేరు పెట్టారనమాట. అంటే లిటరల్గా మనకి మేఘాలకి ఇల్లు లేకపోతే మేఘాలకి నివాసం అని అర్థం వచ్చేలాగా పెట్టారనమాట. మీరు మామూలుగా అక్కడికి వెళ్తే కనుక ఎక్కడ

ఇక్కడ చూసినా కూడా మనకి బోల్డ్ అని కొండలు, జలపాతాలు, మేఘాలతో కప్పుకున్నటువంటి లోయలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి ఇది లిటరల్గా ఒక స్వర్గం లాంటి ప్లేస్ అన్నమాట. సో మేఘాలయ గురించి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాము ఇంకొక చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 4:35 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో మేఘాలయ గురించి. అయితే మనందరికీ చాలా వరకు మనం చిన్నప్పుడే చదువుకున్నాము, షిలాంగ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మేఘాలయ అనమాట. సో అయితే షిలాంగ్ని స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారంట. అదేంటి స్కాట్లాండ్ ఏంటి అంటే, స్కాట్లాండ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే, బ్రిటన్లో, ఓకే, యూకేలో స్కాట్లాండ్ ఇస్ ద బెస్ట్ సిటీ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. వ్యూస్ కావచ్చు, మనకి మౌంటైన్స్ కావచ్చు, నేచర్ కావచ్చు, ఇట్లా. సో మన ఇండియాలో స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి షిలాంగ్ని పిలుస్తారంట. ఇక్కడ చల్లని వాతావరణం, డిఫరెంట్ డిఫరెంట్ పాండ్స్, రివర్స్ అండ్ సంగీత సంస్కృతి ఎంతగానో ప్రసిద్ధి చెందాయంట. అండ్ ఇంపార్టెంట్గా మనందరికీ కూడా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చిరపుంజీ గురించి మనం చదువుకునే ఉంటాం కదా, ద మోస్ట్ యునో రెయిన్ఫాల్ కురిసే ప్లేస్ ఏంటి అని అంటే చిరపుంజీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎస్, అది మేఘాలయలోని చిరపుంజి మరియు మోసిన్రామ్ అనే రెండు ప్లేసెస్ ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయట. అక్కడ మేఘాలు చాలా దగ్గరగా కనిపిస్తాయి కాబట్టి ప్రకృతి ఎంతో మ్యాజికల్గా అనిపిస్తుందంట. సో చెప్తుంటేనే మీ అందరికి కూడా చూడాలనిపిస్తుంది కదా. ఎస్, ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత ఇంకా దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఎస్ వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. మనం మాట్లాడుకుంటున్నాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో మేఘాలయ గురించి. అయితే అయితే మరి ఇంకా మేఘాలయలో ఇంకా స్పెషల్ కీ హైలైట్స్ ఏమిటి అని అంటే, ఖాసీ అనే ఒక ట్రైబ్ ఉన్నారన్నమాట. వాళ్ళు బయో ఇంజనీరింగ్ మార్వల్స్గా మారిపోయి ఒక డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ని ఆల్మోస్ట్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అని చెప్పేసి చాలా ప్రసిద్ధి గాంచాయన్నమాట. అక్కడ చెట్ల వేర్లను సహజంగానే పెంచి తయారు చేసినటువంటి వంతెనలు అనమాట అవి, లైక్ బ్రిడ్జెస్ విత్ లైవ్ రూట్స్ ఆఫ్ ద ట్రీస్. ఓకే, అంటే మనకి తాళ్లతోని ఐరన్ బ్రిడ్జెస్ ఇవన్నీ మనం చూసుంటాం, కానీ లైవ్గా చెట్ల రూట్లతోని పెరిగినటువంటి వాటితో బ్రిడ్జెస్ తయారు చేశారనమాట అక్కడ ఈ ఖాసీ అనేటువంటి ట్రైబన్ పీపుల్. ఓకే, అండ్ ఆ తర్వాత ఇందులో మావెల్గోంగ్ అనే ఒక ఊరుంది, అది ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ అని చెప్పేసి దానికి పేరుందంట. అది బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుందంట. అండ్ అక్కడ ఒక రివర్ ఉంటుందంట, ఉమ్మంగాట్ రివర్ ద్వాకి అనే ప్లేస్లో. అది ఎంత ఫేమస్ అంటే, ఇట్స్ అసలు అది చూస్తే కనుక అది మీరు నిజంగా చూస్తున్నారా లేకపోతే అది పిక్చరా ఏంటిది అనేది మీకు లిటరల్గా అర్థం కాదు. ఇట్స్ ఇంపాసిబుల్లీ క్లియర్. అంటే మనం మామూలుగా బ్లూ వాటర్స్ చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం ఎమరల్డ్ గ్రీన్ వాటర్స్ ఉంటాయంట. మీరు అది చూస్తున్నప్పుడు దాని మీద బోట్స్ వెళ్తే కనుక అచ్చంగా గాల్లో తేలుతూ వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తాయంట. సో దిస్ ఉమ్మన్గాట్ రివర్ ఇస్ ఫేమస్ ఫర్ దాట్. అండ్ మనకి వాటర్ ఫాల్స్, బోల్డ్ అని వాటర్ ఫాల్స్ ఉంటాయంట, లైక్ ఏమంటారు నోహకాలకాయ్ అండ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ ప్లంజ్ వాటర్ ఫాల్స్ అంట. అంటే ఇండియాలోనే అతి పొడవైనటువంటి అతి యూనో పెద్ద వాటర్ఫాల్స్గా దీన్ని చెప్పుకుంటారు. అండ్ కరాంగ్ సూరి అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ చాలా వాటర్ఫాల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఎక్కువగా మనకి ఇక్కడ కొండలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కేవ్ సిస్టమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట, న్యాచురల్గా ఫామ్ అయ్యి. యాక్చువల్గా లైన్ స్టోన్ కేవ్స్ అని ఉంటాయి. అవి ఏమిటి అంటే

న్యాచురల్గా ఫామ్ అవుతాయి. అండ్ మీరు అందరూ చూస్తే కనుక దాని మీద మనం చెయ్యి పడితే, దాని మీద చేయి పడితే, యాక్చువల్గా లైమ్ స్టోన్ కేవ్స్ అంటే అది దానంతట అదే లైవ్ స్టోన్తో పెరుగుతూ ఉంటుంది, ఓకే, లిటరల్గా. కానీ దాని మీద మన హ్యూమన్ చెయ్యి పడితే కనుక అది పెరగడం అక్కడే ఆగిపోతుంది. అండ్ దాని ప్లేస్లో అది యాక్చువల్గా చాలా మెరుస్తూ ఉంటుంది అనమాట. మనం ఎక్కడైతే టచ్ చేస్తామో ఆ టచ్ చేసిన ప్లేస్లో దాని గ్లో అనేది కోల్పోతుంది లిటరల్గా. సో ఇలా బోలెడన్ని హైలైట్స్ ఉన్నాయి, అట్రాక్షన్స్ ఉన్నాయి, ఓకే. ప్రకృతికి, ప్రశాంతతకి, చల్లని వాతావరణం ఇష్టపడే వాళ్ళందరికీ కూడా మేఘాలయ ఒక తప్పక చూడవలసిన ప్రదేశం. మీ అందరు అలానే కాదు, నాకైతే స్పెషల్గా వీళ్ళు అని కూడా చెప్పాను, ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు విజిట్ దిస్ యునో లిటరలీ హెవెన్ ప్లేస్ ఆన్ ఎర్త్. అది కూడా మన ఇండియాలో ఉంది. సో ఎస్, ఇంకో బోల్డ్ విషయాలు మనం మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్తో సహా తమ పర్యవేక్షణలో నిర్వహించే పరీక్షలన్నీ సమగ్రతతో పారదర్శకతతో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేసింది. క్యూర్ పరిధిలో అఫోర్డబుల్ ఫ్లాట్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి విపి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్ఐజీ ఎంఐజీ ఫ్లాట్లు నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. దిగువ మధ్యతరగతి కోసం 100,000 ఫ్లాట్లు నిర్మించనుండగా పైలట్ ప్రాజెక్టు కింద 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డుకు అనుమతిచ్చారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంకు పాస్బుక్లు మాత్రమే కాకుండా పరిశ్రమలు వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాంకేతిక వ్యాపారపరమైన సహకారం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం బంజారాహిల్స్లోని ఆదివాసీ భవన్లో ఘనంగా నిర్వహించారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం హైదరాబాద్లో జూన్ 2 నుంచి ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ స్వర్ణోత్సవం సందర్భంగా సుపరిపాలన ప్రజాసేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం 1 ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాల పరిధిలో మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలు ఎదురవుతున్న ఇబ్బందులపై సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సమాచార కమిషనర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే తెలంగాణ యువత ఆశలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ రోజు యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. వచ్చే 3 రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి 1 వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

Yes, Meer Vichnaru Akashwani from Rainbow 101.9, Rainbow adds colors to your life, 5:16 in the studio clock, and Nenu Mee Aunty Jyothirmay. అండ్ మనం నమ్ము తాజా ట్యూన్స్లో అండ్ ఆల్ న్యూ సాంగ్స్ మీరు వింటున్నారు. అండ్ మామూలుగా సినిమాలు చూడడం అందరికీ నచ్చుతుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఓకే. చాలామందికి, కొంతమందికి పేషెన్స్ ఉండని వాళ్ళు, కొంతమంది టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని ఫాస్ట్ ఫార్వర్డ్గా చూసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. సినిమాలు చూసే వాళ్ళలో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. సో అందులో ఒక రకం ఏమిటి అంటే, పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళు అయిపోయినా కూడా యానిమేషన్ మూవీస్ చూసేవాళ్ళు ఒక రకం, ఓకే. ఆ ఒక రకంలో ఒకదాన్ని నేను, ఓకే. మీ అందరూ నమ్మరు, లిటిల్గా యానిమేటెడ్ మూవీస్ ఎంత ఎమోషనల్గా, ఎంత లాజికల్గా, ఓకే, కొన్ని అన్నీ అని చెప్పను, కొన్ని అండ్ ఎంత ఇంటెలిజెంట్గా ఉంటాయి అని అంటే నాకు అసలు భలే నచ్చుతున్నాయి. అండ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడేం కాదు, నేను ఫస్ట్ నుంచి కూడా యానిమేటెడ్ మూవీస్ చూస్తూ ఉంటా. సో యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ ఇట్. రీసెంట్గా ఒక మూవీ చూసాను అనమాట, రాయా అండ్ ద లాస్ట్ డ్రాగన్ అని చెప్పేసి. అదొక యానిమేటెడ్ మూవీ, సచ్ అ బ్యూటిఫుల్ మూవీ అని అంటే నిజంగా. అసలు యానిమేటెడ్ మూవీస్ ఎవరండి పిల్లలు మాత్రమే చూడాలి అని చెప్పారు? నో, ఈచ్ ప్రతి మనిషిలో కూడా ఒక చిన్న పిల్లల మనస్తత్వం అనేది మనకు ఉంటుంది, ఒక చైల్డిష్నెస్, ఒక చైల్డ్ నేచర్, యూనో. వాళ్ళందరికీ కూడా ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఏంటి, వాట్ ఇస్ ద స్పెషల్ ఇన్ దిస్ మూవీ అనేది నేను చెప్తాను ఇంకొక చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: తిరుపతి బాగుంటుంది కదా,
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా,
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఎలా?

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 5:30 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ యానిమేటెడ్ మూవీస్ అందులో రాయా ద లాస్ట్ డ్రాగన్ అనమాట. సో ఎంత బాగుంటుందంటే ఈ మూవీ యాక్చువల్గా అంటే చిన్నపిల్లలకి మనకి మంచి మంచి విషయాలు చెప్పాలి అని అంటే సినిమాటిక్గా ఇలాంటి విషయాలు చెప్తే వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. సో ఒక ఒక కింగ్డమ్కి కావచ్చు, ఒక ఊరికి కావచ్చు, ఒక ఫ్యామిలీకి కావచ్చు, కలిసి ఉండడం, ఐకమత్యం, మనకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా ఐకమత్యం ఎంత ఇంపార్టెంట్, టుగెదర్నెస్. ఒక కంట్రీ కలిసి ఉండాలన్నా లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కలిసి ఉండాలన్నా, వాట్ ఆర్ ద పర్క్స్ ఆఫ్ యూనో కలిసి ఉండడానికి, యూనో టుగెదర్గా ఉండడానికి ఏంటి లాభాలు, అండ్ విడిపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి, ఏదైనా మంచి వచ్చినప్పుడు అందరం కలిసి పంచుకుంటే అందరికీ బాగుంటుంది, ఎవరికి ఒకరికే కావాలి అని స్వార్థంగా ఉంటే అది ఎలాంటి తప్పులకి దారితీస్తుంది అనే విషయాల గురించి ఉంటుందన్నమాట ఇందులో. అండ్ ఒక డ్రాగన్ కూడా ఉంటుంది దీంట్లో. బ్యూటిఫుల్ విజువల్స్ కావచ్చు, లేకపోతే కామెడీ కావచ్చు, మారల్ ఆఫ్ ద స్టోరీ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎవ్రీ వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యానిమేటెడ్ మూవీస్ లైక్ మీ, ఓకే, ఆర్ యూ వాంట్ టు షో టు యువర్ చిల్డ్రన్, మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇది దొరుకుతుంది అనమాట, రాయా ద లాస్ట్ డ్రాగన్, ఖచ్చితంగా చూడవలసిన మూవీ. ఓకే, ఇంకా బోల్డన్ విషయాల గురించి మనం మాట్లాడుకుందాము ఇంకొక చక్కటి పాట తర్వాత.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: Yes, welcome back listeners. 5:36 and the studio clock. So yes, మరి ఈ రోజున చాలా చాలా మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాము. మేఘాలయ గురించి తెలుసుకున్నాము అండ్ ఆప్రికాట్ డిలైట్ గురించి తెలుసుకున్నాము. ఇంకా బోల్డ్ అని మంచి మంచి పాటలు మాటలు అన్నీ విన్నారు కదా. హోప్ యూ పీపుల్ లైక్ ఇట్ అండ్ మా నేను మీకు బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది అనమాట. అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద లాస్ట్ వీక్ మనం ఈ ఎండతో భరించేసి ఇంకొక వారంలో నెక్స్ట్ టైం నేను వచ్చే వరకు వర్షాలు రావాలని ఓకే హ్యాపీగా అందరూ హ్యాపీనెస్లో మునిగి తేలాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఎస్, దిస్ ఇస్ ఆర్జే జ్యోతిర్మయి సైనింగ్ ఆఫ్ అఫీషియలీ. స్టే ట్యూన్డ్. అండ్ మన నెక్స్ట్ ఆర్జే ప్రవళిక వచ్చింది. చాలా చాలా మంచి మంచి విషయాలు తెచ్చినట్టుగా అనిపిస్తుంది మరి. ఓకే, సో అవి ఏంటి అని వినాలి అని అంటే మీరు వెయిట్ చేయాల్సిందే. సో స్టే ట్యూన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.

ఇప్పుడు ఆకాశవాణిలో ఇది మన చట్టం కార్యక్రమంలో అడ్వకేట్ కి సమస్య వస్తే గురించి తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ లీడర్, బార్ కౌన్సిల్ మెంబర్గా పనిచేసిన ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: మామూలుగా ఏదైనా చట్టపరమైన సమస్య వస్తే ఒక అడ్వకేట్ని సంప్రదించి ఆ అడ్వకేట్ ద్వారా మన కేసుని కోర్టులో వేసి పోరాటం చేయడం చూస్తుంటాం.
1: అవునండి.
0: అయితే ఇలా పోరాటం చేస్తున్న అడ్వకేట్కే సమస్య వస్తే అంటే ఏం చేయాల్సి ఉంటుంది?
1: అడ్వకేట్కే సమస్య వస్తే అంటే రెండు రకాలు ఉంటుందండి. అడ్వకేట్కు ప్రొఫెషన్ పరంగా సమస్యలు ఎదురైన సందర్భాలలో ఫస్ట్ తను ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడో అక్కడ లోకల్ బార్ అసోసియేషన్ వారికి అప్రోచ్ అయ్యి అక్కడ ఓవరాల్గా కానీ కంప్లైంట్ ఇచ్చి రాతపూర్వకంగా ఇచ్చినా కానీ ఇంకొక అడ్వకేట్ ద్వారా తనకు ఈ విధమైనటువంటి ప్రొఫెషనల్గా ఇబ్బందులు ఉన్నాయి అని కంప్లైంట్ ఇస్తే ఆ లోకల్ బార్ అసోసియేషన్ వాళ్ళు న్యాయవాదికి నోటీస్ ఇచ్చి లేదంటే ఓవరాల్గా పిలిచి వారి అసోసియేషన్లో కూర్చోబెట్టి అమికబుల్గా సెటిల్మెంట్ చేసే అవకాశం ఉంటుంది.
0: పెద్ద మనిషి తరహాలో నచ్చజెప్పే ప్రయత్నం
1: చేస్తారు
0: అంటే ప్రొఫెషనల్ కాండక్ట్ మెయింటైన్ చేయాలని గుర్తు చేసి ఇరుపక్షాలని సముదాయించే ప్రయత్నం చేస్తారు. అనంతసేన్ రెడ్డి గారు, కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద కేసులు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసులని కూడా అడ్వకేట్ టేకప్ చేయాలంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని.
1: అవునండి.
0: ఏ రకంగా అయితే మనము ఒక పెద్ద సర్జరీ చేయాల్సిన కేసు పెద్ద సర్జనే చేయాలి కానీ తెలిసినా చిన్నవాళ్ళు చేయడానికి జంకుతుంటారు.
1: అవును.
0: అలాగే సమాజంతో ముడిపడి ఉన్న అడ్వకేట్ ప్రొఫెషన్లో ముఖ్యంగా క్రిమినల్ కోర్ట్ సైడ్ ప్రాక్టీస్లో గమనిస్తుంటాము, అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక ఇలా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్న అడ్వకేట్ని థ్రెటన్ చేయడం కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేదంటే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే అడ్వకేట్ ఏ రకంగా తన ప్రొఫెషన్ని కాపాడుకుంటూ ముందుకు పోగలంటారు?
1: చాలా సందర్భాలలో ఇటువంటి సమస్యలు క్రిమినల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, అదేవిధంగా సివిల్ కేసెస్, పెద్ద పెద్ద స్టేక్స్ ఉన్నటువంటి కేసెస్ చేసేటప్పుడు న్యాయవాదులకు ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా క్రిమినల్ కేసెస్ ఒక అక్యూజ్డ్ తరఫున డిఫెండ్ చేసే సందర్భాలలో అక్కడ కేసులో ఉన్నటువంటి గ్రావిటీ, అక్యూజ్డ్కు డిఫాక్టో కంప్లైనెంట్కు ఉన్నటువంటి గ్రావిటీని దృష్టిలో ఉంచుకొని ఏ న్యాయవాది అయితే అక్యూజ్డ్ గురించి పోరాడుతున్నాడో ఆ న్యాయవాది పైన కక్షగట్టి వారికి థ్రెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు ఆ సందర్భాలలో మరి లోకల్ బార్ అసోసియేషన్స్ వారి దగ్గరికి అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారి దగ్గరకు వచ్చినా వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి బార్ అసోసియేషన్లోనే వారు కూర్చొని మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అడ్వకేట్స్ అనేది చూసి ఒకవేళ పోలీస్ వారి సహకారం అవసరమైతే పోలీస్ వారికి చెప్పన్న ఈ అడ్వకేట్కి సెక్యూరిటీ ఇప్పించి కేసులు నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
0: అలా కాకుండా తను ఒక వ్యక్తిగా అంటే ఒక అడ్వకేట్గా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా కూడా తన పట్ల ఇలాంటి దుశ్చర్య జరుగుతుందని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చి పోరాడే అవకాశం ఉంది కదండి.
1: స్ట్రేట్ అవే నార్మల్ సిటిజన్ లెక్క

0: పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, లేదంటే జడ్జి గారికి కూడా చెప్పి పలానా కేసులో ఈ విధమైనటువంటి థ్రెట్ వస్తుంది అని జడ్జి గారికి చెప్పి మరి న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు క్రిమినల్ కేసెస్లో, అదే విధంగా పెద్ద పెద్ద స్టేక్స్ ఉన్న కేసెస్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ బార్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అయినా, బార్ కౌన్సిల్ ఇన్వాల్వ్ అయినా ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇరుపక్షాలకు నచ్చజెప్పి మరి సమస్యను సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్ప, ఇప్పటి వరకు న్యాయవాదులకు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్ సెక్యూరిటీ పరంగా ఎటువంటి చట్టం అయితే లేదు. జడ్జెస్ ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసి అదేవిధంగా క్రిమినల్ కేసెస్ చేస్తూ ఉంటే పోలీస్ వారి సహకారం తీసుకొని ప్రొటెక్షన్ పొందడం.
1: అయితే ఇలా అడ్వకేట్గా పనిచేస్తూ తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా యాక్ట్ తీసుకురాబడిందా? దానికోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా?
0: లేదండి, ఇప్పటివరకు అయితే ఎటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎనాక్ట్మెంట్ తీసుకురాలేదు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి దాదాపు 20 సంవత్సరాల నుంచి న్యాయవాద సంఘాలు, బార్ కౌన్సిల్ తరఫున మేము న్యాయవాదులం అందరం కూడా పోరాడుతూ ఉన్నాం. ఇప్పటివరకు ఎటువంటి న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాలేదు. కాకపోతే బిల్ అనేది, డ్రాఫ్ట్ బిల్ సర్క్యులేట్ మా పోరాట ఫలితంగా, ఈ 10-15 సంవత్సరాల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరు స్టేక్ హోల్డర్స్ అంటే బార్ అసోసియేషన్ వాళ్ళను, బార్ కౌన్సిల్ వాళ్ళను సంప్రదించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పొందుపరచడానికి కావలసినటువంటి ఒక డ్రాఫ్ట్ ముసాయిదాను, డ్రాఫ్ట్ బిల్ను రెడీ చేసి పెట్టిండు. మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వారు మాకు హామీ ఇచ్చిండ్రు త్వరలోనే చట్టసభలలో పెట్టి ఆమోదింపజేసే అవకాశాలు ఉన్నాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి లా సెక్రటరీ గారు కూడా మాకు హామీ ఇచ్చారు.
1: అనంత్ సేన్ రెడ్డి గారు, మామూలుగా ఒక అడ్వకేట్ ఒక కేసును ఫైట్ చేస్తున్నప్పుడు తనకు ఏదైనా అనారోగ్యం కానీ యాక్సిడెంట్ కానీ ఇలాంటిది ఏమైనా జరిగి కొంతకాలానికి అతను ఏమీ సంపాదించలేని పరిస్థితితో లేదంటే కోర్టుకు రాలేని పరిస్థితితో వచ్చినప్పుడు ఏ రకమైన వెసులుబాటు అంటే అడ్వకేట్కి రక్షణ కలుగుతుందంటారు?
0: దాని గురించి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అనే ఒక సంక్షేమ నిధిని న్యాయవాదులందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1987లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది, అడ్వకేట్స్ అండ్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్. ఆ చట్టం ప్రకారంగా న్యాయవాది గనక అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో మెంబర్ అయ్యుండి చనిపోతే డెత్ బెనిఫిట్ కింద 10 లక్షల రూపాయలు వారి కుటుంబానికి, వారు ఎవరినైతే నామినీ పెట్టినరో వారికి బార్ కౌన్సిల్ ద్వారా సంక్షేమ నిధి నుండి ఇవ్వడం జరుగుతుంది. రెండవది, ఒకవేళ అడ్వకేట్ అనారోగ్యం పాలైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఒకటి 100 కోట్లతోని వారు క్రియేట్ చేయడం జరిగింది. ఆ 100 కోట్ల పైన నుండి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ తో 2 లక్ష రూపీస్ మెడిక్లెయిమ్ పాలసీ అడ్వకేట్స్ కు దాదాపు 19,000 మందికి తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ హాస్పిటలైజ్ అయితే 2 లక్షల వరకు వారు క్లెయిమ్ చేసుకోవచ్చు.
1: ఇంకేమైనా వెసులుబాటు ఉందంటారు అడ్వకేట్ కి సమస్యగా ఉన్నప్పుడు?
0: అడ్వకేట్ కి సమస్యగా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మేము తెలంగాణ బార్ కౌన్సిల్ నుంచి అందివ్వడం జరుగుతుంది. ఒక న్యాయవాది అనారోగ్యం పాలై 24 అవర్స్ కంటే ఎక్కువ మరి వారు హాస్పిటలైజ్ అయితే మ్యాక్సిమం 1 లక్ష రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వితౌట్ ఎనీ రిటర్న్, ఒకసారి అంటే లైఫ్ టైంలో ఒక అడ్వకేట్కి 1 లక్ష రూపాయలు తెలంగాణ బార్ కౌన్సిల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
1: పూర్తిగా ఉచితంగా
0: ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ 7 ఇయర్స్ లోపల ఉన్నటువంటి జూనియర్ అడ్వకేట్స్కి లైబ్రరీ లోన్స్ కూడా తెలంగాణ బార్ కౌన్సిల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
1: అనంత సేన్ రెడ్డి గారు, అడ్వకేట్గా వృత్తిలో చేరి పరిణితి చెందడానికి లైబ్రరీ లోన్స్ అని, అలాగే ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు మెడికల్ హెల్ప్ ఇవన్నీ చేస్తున్నారు కదా, అడ్వకేట్ రంగంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి బార్ కౌన్సిల్ నుంచి కానీ, బార్ కౌన్సిల్ నుంచి ఏ రకమైన సహాయం ఉంటుందా?
0: తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున ఒక అడ్వకేట్ పరిణతి చెందడానికి, అడ్వకేట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున శిక్షణా తరగతులు, కాన్ఫరెన్సెస్ అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకొని ఎమినెంట్

0: జ్యూరిస్ట్స్ తోని వన్ డే కాన్ఫరెన్స్, జూనియర్ అడ్వకేట్ స్కిల్స్ పెంపొందించడానికి అటువంటి కార్యక్రమాలు చేపడతాం. దాదాపు ప్రతి జిల్లాలో కూడా మేము కార్యక్రమాలు చేస్తాం.
1: అంటే ఈ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో కూడా బార్ కౌన్సిల్ పాత్ర ఉందంట?
0: ఉంది ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్యూటీ ఆఫ్ బార్ కౌన్సిల్, లీగల్ ఎడ్యుకేషన్ ప్రాపగేట్ చేసే విధానంలో అడ్వకేట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడము బార్ కౌన్సిల్ ది బాధ్యత. కాబట్టి మేము వివిధ చోట్లలో జిల్లాలలో 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఓ పెద్ద ప్రోగ్రామ్, అడ్వకేట్ స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి ఒక్కరోజు ప్రోగ్రామ్ లో దాదాపు 4 టాపిక్స్ పెట్టి ఎమినెంట్ జ్యూరిస్టులను అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ ను పిలిచి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ గురించి.
1: సో ఆ వృత్తిలో చేరిన తర్వాత బార్ కౌన్సిల్ ద్వారా తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కూడా
0: అవకాశం ఉందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంత సేన్ రెడ్డి గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్ట

ಹಾಯ್, ಹಲೋ, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಟ್ವಿನ್ ಸಿಟೀಸ್. ನ್ಯೂ ಶೋ, ನ್ಯೂ ವೈಬ್, ನ್ಯೂ ಟಾಕ್ಸ್ ಅಂಡ್ ನ್ಯೂ ಡಿಸ್ಕಷನ್ಸ್. ಆಸ್ ಯೂಶುವಲ್ಗೆ ನಮಗೆ ತಿಳಿಸಿದ್ದೇ ಕದಾ, ಜೆನ್ ಜೀ ಇಸ್ ಹಿಯರ್ ಫಾರ್ ಯು ಟು ಎಂಟರ್ಟೈನ್ ವಿತ್ ಮಲ್ಟಿ ಲಿಂಗ್ವಲ್ ಸಾಂಗ್ಸ್ ಆನ್ ಓನ್ಲಿ ಆನ್ ಆಕಾಶವಾಣಿ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ ಹೈದ್ರಾಬಾದ್ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್. ರೈನ್ಬೋತೋ ಜೀವಿತಂ రంగులమయం. మరి రంగులమయం మన రెయిన్బోలోనే కాదు, మన పాటల్లో కూడా వచ్చేసాయి. బికాస్ వీఆర్ సెలబ్రేటింగ్ జెన్ జీ విత్ మల్టీలింగ్వల్ పాటలు ఓన్లీ ఆన్ ఆ ఈవినింగ్ షో. ఎస్, మరి 6 to 7 ఎవరైతే వింటున్నారో ఖచ్చితంగా ఈ మల్టీలింగ్వల్ పాటలను అయితే ఎంజాయ్ చేయొచ్చు. 7 to 8 హ్యాపీగా కాల్ చేసి మాతో మాట్లాడచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ టు సెలబ్రేట్ హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్, 8 to 9 ఫిల్ టు హైదరాబాది టాక్స్ అని మాట్లాడేసుకుందాం. అండ్ ఆఫ్ కోర్స్ సో మెనీ పాటలు మాటలు, అండ్ ఆఫ్ కోర్స్ ఫుల్ టు హడావిడి అయితే ఉంటుంది కదా మన ఈవినింగ్ షోస్లో. ఎస్ ఎస్ ఎస్, మరి ఎవరు మాట్లాడుతున్నారో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఇట్స్ మీ ఆర్జీ ప్రబ్లికా ఆన్ దిస్ ఈవినింగ్ షో, ఆన్ దిస్ వీక్ అండ్ వైబింగ్.

టైంలో వచ్చేసింది మీకు బోల్డ్ ఎంటర్టైన్మెంట్, మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. మీరైతే ఎప్పుడు మాత్రం అంతే బిజీగా ఉన్నారు కదా, ఒక్క నిమిషం జస్ట్ వెయిట్ వెయిట్ పాస్, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? జస్ట్ లుక్ ఇన్ టు ద మిర్రర్. ఒకవేళ కార్ డ్రైవ్ చేస్తున్నారంటే కార్ మిర్రర్లో చూసుకోండి, బైక్ డ్రైవ్ చేస్తున్నారంటే బైక్ మిర్రర్లో చూసుకోండి, ఎక్కడున్నా సరే చూసేసుకోండి. అలా అని డ్రైవింగ్ ఆపేసి మరి చూసుకోమని కాదు, కాస్త పాజ్ ఇచ్చి మాత్రం ఒక్క సెకండ్ మిర్రర్లో చూసుకోండి. అబ్బా ఏంటి ట్యాన్ అయిపోయా, జుట్టు సన్నగా అయిపోతుంది, అబ్బా ఇంత బండలాగా ఉన్నానేంటి, ఎన్ని క్రీమ్లు పెట్టినా ఈ పింపుల్ పోదే అని చూడగానే కంప్లైంట్ స్టార్ట్ చేయకుండా జస్ట్ లెట్స్ టాక్ ఓన్లీ గుడ్ థింగ్స్. ఐమ్ లుకింగ్ లైక్ వావ్, గ్రే కూడా ట్రెండీయే, గ్రే హెయిర్ కూడా ఎంత బాగుందో నాకు, పింపులేనా అందానికి నిజంగా దిష్టి చుక్క అన్నట్టు ఫీల్ అయిపోతే సీరియస్లీ ఎవ్రీథింగ్ పాజిటివ్గా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన మూడ్ లిఫ్ట్ని చేసేస్తాయి తెలుసా. ఆల్వేస్ కంప్లైంట్సే కాదు బాబు, అట్లీస్ట్ మన మొహాన్ని క్లియర్గా మిర్రర్లో చూసుకొని ఎంతకాలం అయిందో ఇంత క్లియర్గా చూసుకొని అన్న ఫీలింగ్ అయితే మీకు వచ్చేస్తుంది నేను చెప్పాక మీరు చూసుకుంటే సీరియస్లీ. సో సో మచ్ బిజీ లైఫ్ స్టైల్ మధ్యలో ఒక్క సెకండ్, ఒక్క 10 సెకండ్లు పాజ్ ఇచ్చి మన మొహం చూసుకుంటే యు సీ యూ కెన్ విట్నెస్ అ బ్యూటిఫుల్ పర్సన్ ఆన్ ఎర్త్, అంతే కదా. సో ఒక్క క్షణం మీరు అలా చూసుకోగానే ఒక కాంప్లిమెంట్ ఇచ్చుకోండి, ఎంత అందంగా ఉన్నారు, ఎంత బ్యూటిఫుల్ హెయిర్ ఉందో మీకు, ఎంత బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ ఉందో. అండ్ మోస్ట్ ఆఫ్ ది అబౌవ్ ఏంటంటే మిగతా వాళ్ళందరికంటే మనం చాలా చాలా బెటర్గా ఉన్నాము అని అనుకుని గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి, అదే కదా పాజిటివ్ యాటిట్యూడ్ అంటే. ఎస్ మరి ఒకసారి అలా ఫిల్టర్లెస్గా సెల్ఫీస్ తీసుకొని ఫీల్ హ్యాపీ హౌ యు ఆర్ అండ్ వాట్ యుర్ సీరియస్లీ. సో సో ఫీల్ హ్యాపీ ఫర్ దిస్. అండ్ మరి బాడీ అయితే చాలా చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది, బట్ సేమ్ టైమ్ సోల్ కూడా హ్యాపీగా మార్చడానికి నేను వచ్చేసాను కదా మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్తో. సో దిస్ ఇస్ మీ యోర్ ఆర్జీ ప్రబ్లికా ఆన్ యోర్ ఈవినింగ్ షో జెన్జీ టు ప్లే మ్యూజికలీ మల్టిపుల్ లాంగ్వేజెస్ పాటలు. మరి ఫర్ దాట్ యూ నీడ్ టు స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz. మరి లెట్స్ స్టార్ట్ అవర్ మ్యూజికల్ జర్నీ. ఆర్ యూ రెడీ?

Adita, energy needed for this show and on this weekend, Friday evening vibes ఇట్లనే ఉంటాయి అనమాట. బికాస్ ఆల్రెడీ వీక్ డేస్ అయిపోయాయి, ఇంకా హాలిడే జోన్లోకి వచ్చేసాము అన్న ఆటోమేటిక్ మన మైండ్ఫుల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా మనకి ఆ పుష్ వచ్చేస్తుంది అనమాట. ఎస్ ఇట్స్ సో వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఆర్ వీ హ్యావ్ టు అంటే ఇంకా పనిని పక్కన పెట్టేసి మా అన్నం ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది అన్న జోన్కి వచ్చేస్తాం కదా. దట్స్ ఆటోమేటిక్ హ్యూమన్ టెండెన్సీ కదా. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జీ ప్రఫుల్లిక. ఇంత హడావిడి, ఇన్ని కష్టపడడం, అక్కడిక్కడ వెళ్ళి చదువుకోవడం లేకపోతే వర్క్ చేయడం, ఎనీథింగ్, వీ వాంటెడ్ టు గెట్ వన్ థింగ్ ఇన్ అవర్ లైఫ్, సక్సెస్ఫుల్ పర్సన్ కదా. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అండి వాళ్ళ లైఫ్లో, అబ్బా కెరీర్లో చాలా పీక్స్ అండి అనేసి ఎవరన్నా మన గురించి చెప్పుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంటెన్షన్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ కదా. సో ఏదన్నా అనుకుంటే, ఏదన్నా పని చేయాలనుకుంటే అందరూ ఇది బెస్ట్ ఉండాలి అంతే. సో వెదర్ ఇట్స్ అవర్ ఇంటి పనులు కావచ్చు, లేకపోతే మన కెరీర్ కావచ్చు, లేకపోతే ఒక జాబ్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, జస్ట్ వీ వాంట్ ద బెస్ట్ అనమాట. ఆ బెస్ట్ అనే ప్రాసెస్ అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమంది ఆహా 35 marks వచ్చినా చాలు, పాస్ అయిపోతే చాలు రా బాబు అని అనుకుంటారు. కొంతమంది 99.99% వచ్చినా కానీ అయ్యో 0.001% మిస్ అయిపోయాను అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో సక్సెస్ రేట్ అనేది మిగతా వాళ్ళ విషయం కంటే మన వాళ్ళ బుక్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మన లైఫ్లో ఒక సక్సెస్ఫుల్గా మనం అవ్వాలి అంటే కెరీర్లో ఎవరెస్ట్ పీక్కి వెళ్ళిపోతే సక్సెస్ఫుల్ అయిపోయినట్టే అని ఫీల్ అయిపోతారు కదా. మరి కెరీర్లో పీక్స్ ఏంటి, ఏ విషయంలో అయినా ఒక టాప్ రేంజ్ అంటే మన కొలమానం వచ్చేసి ఎవరెస్ట్ పీకే. ఎందుకంటే ఎవరెస్ట్ పీక్ ఇస్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అది మనకు తెలిసిందే. విచ్ ఇట్స్ రియలీ రియలీ సో హార్డ్ అంటే అదొక బిగ్గెస్ట్, మనం ఒక ఎవరెస్ట్ పైకి వెళ్ళటం అనేది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అన్నమాట. మరి మనం ఒక చిన్న హైదరాబాద్ వెదర్లో కొంచెం చలిగా ఉంటాయి, కొంచెం ఎక్కువగా చలిగా ఉంటాయి, అమ్మ మా వల్ల కాదురా బాబు అనేసి అనుకుంటా. సి ఇప్పుడు దాకా సమ్మర్స్ని హేట్ చేస్తాం కదా, కాస్త వర్షాలు పడి కాస్త చలి స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయిపోతుంది, అయ్యో కొంచెం సూర్యుడు వస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. బట్ యు నో, ఇమాజిన్ కొంచెం కోల్డ్ ప్లేసెస్కి వెళ్తే, అది కొంచెం మంచు ప్రదేశానికి వెళ్తే, అది జస్ట్ ఒక ఎవరెస్ట్ శిఖరం కింద భాగం, జస్ట్ బేస్మెంట్ ఏరియా దగ్గరికి వెళ్ళినా వి కాంట్ టాలరేట్ అలాంటిది. దాట్ పీక్ మనం అచీవ్ చేయడం, ఎక్కి దాన్ని ఛేదించడం అనేది మామూలు విషయం అనుకుంటున్నారా? అసలు నో వే, ఇట్స్ ఇంపాసిబుల్ అనేసి చాలా చాలా కొంచెం ప్రయాణం చేసి మనం ఏదో ఒకటి చేద్దాంలే అని మొదలు పెట్టిన వాళ్ళు కూడా కొంత ప్రయాణం చేసిన తర్వాత మా వల్ల కాదు, ఇట్స్ వెరీ వెరీ ఇంపాసిబుల్ అని వెనక్కి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటెల్ లేక ఇటు కిందికి రాలేక అక్కడే ఆగిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యు సీ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ ఎక్స్కవేషన్ సీరియస్లీ. మరి అలాంటిది ఒక హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అంటే మామూలు విషయం అనుకున్నారు అసలు? బట్ దాట్ సెన్సేషన్ వాజ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ హిస్టరీ ఆన్ దిస్ డే. సీరియస్లీ 1953 May 29th మరి టెన్సింగ్ నార్గే అండ్

సర్ ఎడ్మండ్ హిల్లరీ అనే ఇద్దరు వ్యక్తులు ది క్రియేటెడ్ వరల్డ్ రికార్డ్. వరల్డ్ రికార్డ్ అంటే చాలా చిన్న విషయం, బట్ యు నో వర్డ్ అంత సింపుల్గా కాదు, బట్ యు నో ఛేదించి అంటే మిగతా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా నిల్చున్నారనమాట. లైక్ వీ కెన్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వీ కెన్ ఆల్సో రీచ్ ద పీక్ ఆఫ్ ద వరల్డ్, దట్ ఈస్ మౌంట్ ఎవరెస్ట్ అనేసి అక్కడికి వెళ్ళి నిరూపించారు. దాట్స్ హౌ ద డిటర్మినేషన్, అంటే ఏదైనా సాధించాలి అనేసి, బికాజ్ అలాంటి యాంటీ గ్రావిటీ జోన్లో వేర్ బాడీలీ ఫంక్షన్స్ కూడా అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి, అండ్ మైనస్ టోటల్ కోల్డెస్ట్ మైనస్ డిగ్రీస్ టెంపరేచర్స్లో జీరో ఆక్సిజన్ లెవెల్స్లో అంత పట్టుదలతో పైకి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు, సీరియస్లీ కదా. మరి నిజంగా వాళ్ళు రుజువు చేశారు, అండ్ ఆ తర్వాత వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఎంతోమంది అక్కడ వెళ్ళడానికి ట్రై చేశారు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారనమాట. దాట్స్ హౌ ఎవరెస్ట్ ఇస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వన్ కెన్ డూ. మరి మన కెరీర్లో ఒక పీక్స్ ఉండటం అనేది వేరు, బట్ ప్రపంచంలోనే హైయెస్ట్ పీక్ మీద ఉండటం వేరు, దాట్ ఈస్ మౌంట్ ఎవరెస్ట్. వీ ఆర్ సెలబ్రేటింగ్ ఎవరెస్ట్ డే టుడే, సో హ్యాపీ ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే మీ అందరికీ. అండ్ ఈ స్టోరీ నుంచి మనకు తెలుసుకోవాల్సింది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, జస్ట్ కీప్ డూయింగ్. ఒకవేళ ఏదైనా అనిపిస్తే కాస్త డెఫినెట్గా స్టార్టింగ్లో కొన్ని గ్లిచెస్ ఉంటాయి, కొన్ని ఇంపాసిబిలిటీస్ అనిపిస్తాయి, నెవర్ గివ్ అప్, దాట్స్ ఆల్. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో హై త్రిబాద్ 101.9 విత్ మీ ఆర్జే ప్రభలిక.

Love these numbers అంటూ నాకు మెసేజ్ చేశారు చరణ్. చరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ నిహారిక చెప్తోంది హాయ్ ఫ్రమ్ చిక్కడపల్లి. సో హాయ్ నిహారిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. మీరు వింటున్నారు జెన్ జీ విత్ మీ ఆర్జే ప్రవళిక, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్. మరి షో వినేవారు మీరు వింటున్నట్టు నాకు తెలియాలంటే యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 0914023234822. సో మరి జెన్సీలో మల్టీలింగ్వల్ పాటలు వింటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము అంటూ నాకు మెసేజెస్ వస్తున్నాయి కదా. సో మీరు కూడా ఏం చేస్తున్నారు, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ వాట్సాప్ మీ ఆన్ దిస్ నంబర్. సి ద జెన్సీ హార్డ్ కోర్ రూల్ దీస్ డేస్, వి నో దర్ ఆర్ సో మెనీ థింగ్స్. హౌ ద జెన్సీ is a total different category from the previous generations ante there are so many things they have, some gold standard rules which they follow kada. Most of the time rules ni break chesede Gen Z ani anukuntam, but you know definitely they follow some beautiful rules sometimes which is really inspiring, I should say. And indulo vallu koncho టూ మచ్ ఆఫ్ డేరింగ్ డాషింగ్గా ఉంటున్నారు, టూ మచ్ అవుట్రేజెస్ ఉంటున్నారు, టూ మచ్ అసలు అడ్డదిడ్డంగా వెళ్ళిపోతున్నారు అని చాలా వరీడ్గా మిగతా వాళ్ళకి అనిపిస్తుంది. బట్ ఐ థింక్ డెఫినెట్లీ దే ఆర్ బీయింగ్ రెస్పాన్సిబుల్, దే ఆర్ వెరీ బ్రాడ్లీ థింకింగ్, అండ్ చాలా లిబరల్గా డెఫినెట్గా ఉంటున్నారు బికాస్ ద జనరేషన్ జీ ఇస్ మెంట్ ఫర్ దాట్. బట్ యు నో సేమ్ టైమ్ ఒకసారి ఎక్కడో దారి తప్పుతున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. బట్ దేర్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ డెఫినెట్లీ ఇన్స్పైరింగ్, ఐ షుడ్ సే. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ గోల్డెన్ స్టాండర్డ్ రూల్ వాట్ దీస్ పీపుల్ లైక్ ద సెన్సీ ఫాలో, ఐ షుడ్ సే, ఇస్ డెల్లు ఇస్ లులు. ఆఫ్ కోర్స్ ఈవెన్ యూ గెట్ కనెక్టెడ్ విత్ దిస్, రైట్? సో

0: ఎందుకింత స్ట్రాంగ్గా ఈ ఫండాని ఫాలో అవుతారు అంటే దే ఫీల్ లైక్ దిస్ ఇస్ వెరీ మచ్ మ్యాండేటరీ బికాస్ దెర్ ఆర్ సో మెనీ సెట్ బ్యాక్స్ ఇన్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ మేక్ అస్ సర్ప్రైజ్డ్ అంటే ముందుకు వెళ్ళనివ్వకుండా ఏవో మిగతావన్నీ కట్టేసినట్టు చేసేస్తాయి. సో దట్ ఓల్డ్ స్కూల్ కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళేలా చేయదు అనేది వాళ్ళ థాట్ ప్రాసెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షుడ్ సే లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా డెల్యూషనల్గా ఉంటేనే బెటర్ ఏమో అనేసి అందరికీ అనిపిస్తుంది. అండ్ దిస్ ఫండా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా ఖచ్చితంగా ఫాలో అవుతారనమాట. బికాజ్ ఇట్స్ ఓకే యార్, అంటే ఇంత పెద్ద ప్యానిక్ మోడ్ ఉన్నా కానీ, ఒక పెద్ద కన్ఫ్యూజ్ సిచ్యుయేషన్ వచ్చినా, ఒక పెద్ద పిడుగొచ్చి పడినా కానీ, ఇట్స్ ఓకే యార్, దిస్ ఇస్ కామన్, లైక్ దిస్ ఇస్ లైఫ్, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఎప్పుడైతే హ్యాపీనెస్ ఉంటుందో అప్పుడే కొంచెం ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ వెరీ వెరీ కామన్. సో ఇలాంటి డెల్యూషనల్ యాటిట్యూడ్ ఉండడం ఇట్స్ రియలీ వెరీ వెరీ గుడ్ ఐ షుడ్ సే. సో ఇఫ్ ఇట్ ఆల్ కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, చిన్న చిన్న థింగ్స్, చిన్న అచీవ్మెంట్స్ మిస్ అయినా కానీ దే ఆర్ వెరీ మచ్ డిప్రెస్డ్, ఇన్ఫీరియర్ ఫీల్ అయిపోతారు, అండ్ దే లాకప్ దే సెల్ఫ్ అండ్ టోటల్గా ఇంకా మేము ఇంకా ఏం చేయలేమేమో అన్న సిచ్యుయేషన్ వెళ్ళిపోయి. People lead to suicide also because they are very sensitive. They can't take failures and matter. But you know, people with Delulu, yes, they have this very good mentality to take any big problem in a lighter manner. Job interview, asal match avleda, ante. Adi na mistake kaadu boss. A company range ki na hype and profile asal set avledu. Kind of attitude. You know, mentality is Delulu. It's not wrong sometimes. It's definitely the high confidence they have. So sometimes, yeah, Delulu works in most of the cases. But until and unless it doesn't leave any positive vibes. Like, okavela, dan valla, total ga, dar tappakunda unte chalu. Until it gives you very good positive vibes, it gives you strength and it pushes you forward towards your career, then definitely this sort of mentality is 100% best, kada, what do you say? So mane antu untam kada, any problems achina kani just go, just move ahead and positive ga teesukuntu munduku vellali, just see only the positive side anesi anukuntu untam kada. That is the way this generation is following this thing, Delulu. So this Delulu is just actually influenced through K-pop చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా మన కంట్రీలో, అండ్ ఇట్స్ ఆల్ వరల్డ్ వైడ్ ఆల్సో. సో దిస్ వర్డ్ ఇస్ యాక్చువల్లీ ఒరిజినలీ కాయిన్డ్ ఇన్ కేపాప్ కమ్యూనిటీస్ టు డిస్క్రైబ్ ఫ్యాన్స్ విత్ ఇంటెన్స్ అండ్ పారాసోషల్ అటాచ్మెంట్స్. సో సమ్టైమ్స్ మనకి చాలా చాలా ఏంటి అంత, ఐ మీన్ దే ఆర్ టోటలీ డిస్టర్బ్డ్ అండ్ దే హ్యావ్ నో రూల్స్, వైల్డెస్ట్ గోల్స్ ఉన్నాయేంటి వీళ్ళకి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ దిస్ సార్ట్ ఆఫ్ మెంటాలిటీ వర్క్స్ ఇన్ అ వెరీ వెరీ హార్డ్ రా సిచ్యుయేషన్స్ ఐ ఫీల్. సో సమ్వేర్ దే హ్యావ్ దిస్ ఆప్టిమిజం ఓవర్ లాజిక్ అండ్ దే హ్యావ్ దిస్ మేనిఫెస్టేషన్ ఎనర్జీ ఇన్ దిస్ ఫండా దే ఫాలో. ఐ థింక్ దిస్ ఇస్ రియలీ రియలీ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడి కదా. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ విత్ మీ ఆర్జే ప్రభులికా. స్టే ట్యూన్ టు 101.9 అండ్ వీ హ్యావ్ జస్ట్ 15 మినిట్స్ ఫర్ ద వండర్ఫుల్ మల్టీలింగ్వల్ షో. అండ్ ఎవరైతే వింటున్నారో యూ క్యాన్ వాట్సాప్ మీ ఓవర్ 9140-2323-4822.
1: Sucker!

0: మాట్లాడండి, మీ వాయిస్ బాగుంటదండి. ఓ మాట మాట్లాడండి, ఓ పాట అయినా పాడండి.
1: ఓయ్ పాటలు గీటలు మనకు రావు.
0: అయితే ఎఫ్ఎం రెయిన్బో ఆన్ చేయండి, పాటలు వినేస్తారా. 101.9

శ్రావణి మెసేజ్ చేసింది నాకు దిల్షుక్ నగర్ నుంచి. హాయ్ శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ భరద్వాజ్ గారు మెసేజ్ చేశారు, డ్రైవ్ చేస్తూ షో వింటున్నాను అనేసి మెసేజ్ పెట్టారు. దట్స్ వెరీ నైస్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కాలర్స్ టైమ్ అనేసి నాకు సుహాసిని గారు మెసేజ్ చేశారు. నైస్ నైస్ నైస్. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఇంకా జస్ట్ మనకి 7 మినిట్స్లో కాలర్స్ టైం స్టార్ట్ అవుతుంది. అండ్ ఎస్, యూ ఆర్ లిస్నింగ్ టు జెన్సీ విత్ మీ ఆర్జీ ప్రభలికా ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz. ఎస్ మరి దిస్ ఆల్వేస్ అ సైకాలజీ బిహైండ్ ఎవ్రీ హ్యాబిట్. మనకి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఒక మనిషిని వాళ్ళ క్యారెక్టరైజేషన్ని మనము వాళ్ళ గురించి ట్రావెల్ చేసి మనం తెలుసుకోవడం కాదు, బట్ వాళ్ళ హ్యాబిట్స్ చూసి వాళ్ళు ఏంటో ఈజీగా చెప్పేసేయచ్చు. పీపుల్, కొంతమంది చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు వాళ్ళ లైఫ్లో. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ దే వర్క్ ఫ్రంట్, అంటే వాళ్ళ ఆఫీస్ స్పేసెస్లోనే కాదు, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు కంప్లీట్ చేయడంలోనే కాదు, బట్ స్వతహాగా ఇన్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్లో పొద్దున్న లేవటం కానీ ప్రాపర్గా ఎవ్రీథింగ్ అప్ టు మార్క్ ఫినిష్ చేసేయడంలో అండ్ పర్ఫెక్ట్గా ఆ టైమింగ్స్ ప్రకారం ఫినిష్ చేసేయడంలో అండ్ ఒక్కరోజు కూడా పూజ మిస్ అవ్వకుండా ఉండటం, ఒక్కరోజు కూడా వాళ్ళ ఏదైతే దినచర్యలో భాగంగా వాళ్ళు చేయాల్సిన థింగ్స్ ఉంటాయి కదా, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్గా ఆ టైంకి అన్నీ ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోతారే, నిజంగా దే ఆర్ ద ట్రూ ఇన్స్పిరేషన్ కదా. నిజంగా వాళ్ళకున్న హ్యాబిట్స్ ప్రకారం చెప్పచ్చు వాళ్ళకి ఎంత డిటర్మినేషన్ ఉందో లైఫ్లో ప్రతిదీ పర్ఫెక్ట్గా అవ్వడానికి. ఎస్, దే మైట్ నాట్ డెఫినెట్లీ ఎవరెస్ట్ ఎక్కుండకపోవచ్చు, లేకపోతే నిజంగా చాలా చాలా రిచ్ అయ్యి ఉండకపోవచ్చు, బికాజ్ వాళ్ళ ఎర్నింగ్ చాలా తక్కువ ఉండొచ్చు, చాలా చిన్న జాబ్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ద వే దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కదా. నిజంగా దట్ డిసిప్లిన్ మేనేజ్మెంట్ ఒక్కళ్ళు వచ్చేసి మనకి ట్రైన్ చేసి ఖచ్చితంగా మీరు ఇలానే ఉంటేనే మీకు ఈ జాబ్ ఉంటుంది అనే పరిస్థితి కాకుండా స్వతహాగా మన ఉన్న స్పేస్లోనే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది వాట్ ఎ గుడ్ సైకాలజీ దే హ్యావ్. సో మనం ఈజీగా వాళ్ళ వాళ్ళ హ్యాబిట్స్ ప్రకారం, కొంతమంది మాట్లాడే విధానం ప్రకారం, కొంతమంది డ్రెస్ వేసుకునే ప్రకారం, అండ్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు, ఎలాంటి వేషధారణ వాళ్ళకు ఉంటుంది, అండ్ హౌ దే పొలైట్లీ టాక్, హౌ మచ్ కైండ్ దే ఆర్, అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఎవరు ఉంటారు, ఎవరు ఉంటారు అనే ఈ థింగ్స్ ప్రకారం వీ కెన్ యాక్చువల్లీ జడ్జ్ ద మెంటాలిటీస్ అబౌట్ ద పర్సనాలిటీస్, హౌ మచ్ ఎవర్ బిగ్ స్టేటస్ దే ఆర్, నిజంగా వాళ్ళు ఎంత రిచ్ కిడ్స్ అయ్యుండొచ్చు, లేకపోతే ఒక గొప్ప పదవిలో కూడా అయ్యుండొచ్చు, బట్ వెన్

they don't have that discipline, minimum discipline of maintaining things properly at home. లేకపోతే మిగతా వాళ్ళతో మాట్లాడే విధానం వాళ్ళకి రాకపోతే, హౌ దే మెయింటైన్ దెమ్సెల్వ్స్, ఎలా తింటారు, దట్ హ్యాబిట్స్, అలాంటివన్నీ వాళ్ళ దగ్గర లేకపోతే వీ కెన్ ఈజీలీ జడ్జ్ ద పర్సనాలిటీస్ కదా. మేబీ ద పర్సన్ క్యాన్ రీచ్ ద స్టేటస్, బట్ ద పర్సనాలిటీ డెవలప్స్ ఓన్లీ విత్ సమ్ డిసిప్లిన్ వీ ఇంబైబ్ ఇన్ ఆర్ సెల్ఫ్. సో ఖచ్చితంగా కొన్ని కొన్ని రూల్స్ మనం పెట్టుకొని ఖచ్చితంగా నేను ఇలాంటివి ఫాలో అవ్వాలి, నేను ఇలానే ఉండాలి అని ఖచ్చితంగా కొంతమంది ఫాలో అవుతారు కదా, నిజంగా వాళ్ళ డిటర్మినేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎస్, దేర్ హ్యాబిట్స్ టెల్ అబౌట్ దెమ్ సెల్ఫ్స్, వాళ్ళు ఎంత అంటే ఎంత డిసిప్లిన్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఉందో కదా. సో అలాంటి అలవాట్లు మీకు ఉన్నాయా, మనందరికీ ఉన్నాయా? డెఫినెట్లీ వీ హ్యావ్, బట్ హౌ మచ్ బెటర్ వీ హ్యావ్, వీ హ్యావ్ టు జస్ట్ చెక్. ఎస్, 6:57:02 ఆన్ ది డాట్ యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ విత్ మీ ఆర్జీ ప్రవళిక. సో ఆఫ్టర్ దిస్ సాంగ్ ఐ విల్ బీ బ్యాక్ విత్ ది కాలేజ్ టైమ్, స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్దే ఎక్కిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కరిది రెయిన్బో విండో, నాకు నచ్చలేదు.
2: Twin Cities Rainbow FM 101.9.

Yes, after a multilingual entertainment musically, you are back on Totally Telugu Music. Mari 7 o'clock nunchi 9:30 daka beautiful తెలుగు సంగీతం వింటారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్ అండ్ వెల్కమ్ టు హలో రెయిన్బో. దిస్ ఇస్ ది కాలేజ్ టైం. మరి మీరు నాకు కాల్ చేసి మాట్లాడాల్సిన టైం వచ్చేసింది. ఎస్, మరి 7 to 9 మన కాలేజ్ టైం కదా, మనం ఏం మాట్లాడుకుందాం, అసలు ఏంటో టాపిక్ చెప్పు ప్రబలిక అని వెయిట్ చేసేవాళ్ళు, ఆగలేక కాల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఆల్రెడీ కాల్స్ రన్ అవుతూనే ఉన్నాయి, రింగ్ అవుతుంది. సో ద టాపిక్ ఫర్ టుడే ఇస్ ఒక ఐడియా, ఒక గొప్ప ఐడియా. నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటి ఐడియాలే కదా నిజంగా ఒక టర్నింగ్ పాయింట్. ఇట్ విల్ రెజల్యూట్ అవర్ సిచ్యుయేషన్. అంటే ఆ సిచ్యుయేషన్లో కొన్ని కొన్ని ఐడియాలు మనకు రావాలి, క్రియేటివ్ ఐడియాస్ రావాలి. అలాగే మనకి ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు మనం ఫాలో అవుతాం కదా, ఎస్, అవి ఎంత ఆసరా అవుతాయో కదా, అలాంటి ఐడియాలు మనకు రావాలి. మరి మీకు తెలిసిన సమ్ క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు షేర్ చేసుకుందామా? ఎస్, అంటే ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు వస్తే మీరు ఏం చేస్తారు, లేకపోతే ఏదైనా కొత్తగా చాలా ఈజీగా ఏదైనా పని అవ్వటానికి మీ దగ్గర ఏదైనా కొత్తగా ఐడియా ఉందా? మీరు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారో, మీరు అందుకే ఆ పనిని చాలా సింపుల్గా చేసేస్తున్నారు. సో అలాంటి బ్రిలియంట్ మైండ్స్ నుంచి క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు వినాలనుకుంటున్నాము. సో వెంటనే కాల్ చేసి షేర్ చేసుకోండి. 0404-232-3003-0-232-3482-1-2-9-7-0-4-7-1-5 ఆర్ ది నంబర్స్ లైన్స్ బిజీగా ఉంటాయి. యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 0914-0232-3-4822. Stay tuned with me, RJ Prabhulika.

0: ఎస్, మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రభలిక. అండ్ ఈరోజు మన సెన్సేషనల్ టాపిక్ ఏంటో తెలుసా? అద్భుతమైన ఐడియాలు. మీ దగ్గర ఏమన్నా రోజువారి పనుల్లో చాలా ఈజీగా పనులు ఫినిష్ చేసుకోవడానికి మీ దగ్గర ఏమైనా క్రియేటివ్ ఐడియాస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి అని చెప్పగానే మన వాళ్ళు ఫుల్ టు కాల్ చేసిస్తున్నారు. అండ్ అందులో ఫస్ట్ ఉన్నారు శ్రీనివాసరావు గారు. హలో,
1: వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు. శ్రీనివాసరావు మలక్పేట
0: అమ్మా, మీరు బాగుండాలి, మలక్పేట కూడా బాగుండాలి. ఇప్పుడు
1: కంపల్సరీ కంపల్సరీ ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగాలేండి అమ్మా.
0: ఓకే, ప్లీజ్ టేక్ కేర్ సర్.
1: అయినా కానీ మేము పట్టి వదలని విక్రమార్కులం కదా,
0: అంతే తగ్గేదేలే.

0: పెయింట్ వేసేసుకునేవాళ్ళం అన్నమాట.
1: సూపర్.
0: కాబట్టి దానికి మంచిగా అద్దాలు, మూడు దిక్కులు అద్దాలు ఉన్నాయి. ఇప్పుడు
1: ఓకే.
0: దాకా మా గ్రేట్నెస్ అంటే మా అమ్మగారు ఉన్నప్పుడు 2011 వరకు కూడా, మా అమ్మగారు ఉన్నంత వరకు కూడా దాన్ని సేఫ్ గా కాపాడారు దాన్ని అద్దాలకు. కాబట్టి చిన్నపిల్లలు ఎంతో మంది పిల్లలు వచ్చాడు, అమ్మమ్మ నాకు దాన్ని తాళం చెయ్యవు అంటే, లేదురా మీ మామ కొడతాడు, మీ మామ దగ్గర ఉంది అని చెప్పి
1: అంత జాగ్రత్తగా మెయింటైన్ చేశారు అన్నమాట.
0: అట్లా అనుకుంటూ ఇప్పటిదాకా టిల్ టుడే వి ఆర్ మెయింటైనింగ్ దట్ షోకేస్ అమ్మ.
1: సూపర్ అండి శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి అంత చక్కగా మెయింటెనెన్స్ కూడా గ్రేటే కదా. హలో,
2: నమస్తే అండి.
1: నమస్తే మంగా భాస్కర్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. హలోస్, మీరు ఎలా ఉన్నారు?
2: బ్రహ్మాండంగా ఉన్నాం ఎండలకి.
1: ఎండలకి బ్రహ్మాండంగా ఉన్నారా?
2: అంతే కదా మరి,
1: అంతేనా? ఓకే ఓకే.
2: ఇదే అన్నమాట మేము ఫాలో అయ్యేది.
1: అవునా?
2: మా దగ్గర ఉన్న చిట్కా ఇదే, ఎందుకంటే బాగున్నాం అంటూనే మీ అందరు ఈ కాలర్ షోకి అటెండ్ అయ్యి కొంచెం హెల్తీగా అవుతున్నాం అనమాట. అదే బెస్ట్ టిప్ అన్నమాట.
1: కాదు, రేడియో ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యా ఎనర్జీ.
2: అది కరెక్ట్, కరెక్ట్. ఎందుకంటే ఎంత ఓపిక లేకపోతే ఏమైనా కానీ కాలర్ షో అమ్మా లెగాలి. ఇదే మాకు బెస్ట్ అన్నమాట. ఏ మాకు హ్యాపీగా ఉండాలి, మీరు అన్నట్టు బూస్ట్ ఇదే.
1: ఓకే,
2: ఆడవాళ్ళు ఉల్లిపాయలు కొయ్యండి, ఎన్ని ఎక్కువ కొయ్యాలనుకోండి ఏం చేస్తారు మీరు? కోసి కోసి కళ్ళల్లో నీళ్లు కష్టాలు పడిపోతాం
1: కదా.
2: అది వెతక వెతక ఆనియన్స్ కట్ చేసేది కొన్నాను అనమాట.
1: ఓహో,
2: ఇది చాలా యూస్ఫుల్, అందుకే ఇది చెప్తున్నా అనమాట.
1: అవునా? ఓకే, నేను ఇంకా హెల్మెట్ పెట్టుకొని మీరు కట్ చేస్తారేమో అనుకున్నా.
2: అలాంటి చెయ్యను, అది కూడా తల మీద కష్టమే కదండి, ఎందాక మొదలు
1: కదా.
2: కాబట్టి దాంట్లో పెద్ద మొక్కలు చేసి దానికి ఒక దారంతా ఉంటుంది అనమాట.
1: ఓకే ఓకే ఓకే, ది చాపర్.
2: చాపర్ కరెక్ట్,
1: సూపర్.
2: మనకి ఎప్పుడు ఎంత సైజు కావాలన్నప్పుడు అప్పుడు ఆపేయడం, వాడుకోవడం మీ ఇష్టం. ఎన్ని కిలోలన్నా కట్ చేసేయండి.
1: చూసారా, చూసారా,
2: నీళ్ళు రావు
1: అలా ఫటాఫట్ వంట చేసేస్తున్నారు అనమాట ఇంట్లో, అర్థం అవుతుంది. థ్యాంక్ యూ,
2: ఇంట్లో ఉండలేకపోతున్నాం కదా.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మరి ఎస్, ఐడియాస్ వస్తున్నాయి. నేను అడిగేది ఏంటంటే చిట్టు చిట్కాలు, లైక్ వాట్ ఎవర్ ద సింపుల్గా మీరు రోజు చేసే వారి పనుల్లో థింగ్స్ ఈజీ అవ్వటానికి మీరు మీ ఐడియాతో ఎంత సింపుల్గా చేసేస్తున్నారు విత్ యువర్ క్రియేటివిటీ అనేది మాకు కావాలన్నమాట. సో మీ దగ్గర ఉన్న క్రియేటివ్ ఐడియాస్తో ప్లీజ్ కాల్ మీ ఓవర్ 0403-230-3000-230-3024-821-2323 అండ్ 2970-4715 ఆర్ ద నంబర్స్. మరి నాకు అనిత గారు మెసేజ్ చేశారు. మరి అనిత గారు ఏం మెసేజ్ చేశారో చెప్పాలంటే ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రభలిక.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: మీరు రోజువారీ జీవితంలో చాలా చిన్న చిన్న సింపుల్ క్రియేటివ్ ఐడియాస్తో మీరు చేసే పనులు చాలా ఈజీగా చేస్తూ ఉంటారు కదా, అలాంటి క్రియేటివ్ ఐడియాస్ మీరు మాతో షేర్ చేసుకోవచ్చు ఈరోజు మన కాలేజ్ టాపిక్లో. మరి ఈరోజు మన టాపికే అది కదా. ఎస్, మరి మనకి నెక్స్ట్ కాలర్ రేణుక గారు. హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ రేణుక గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి, మీరు బాగుందా?
0: నేను సూపర్ సూపర్. సో మరి ఏంటి, ఎలాంటి చిట్కాలు ఫాలో అవుతారు ఇంట్లో తొందరగా పనులు చేసుకోవడానికి, లైక్ చెప్పండి.
1: వాడే సబ్బు ఎండింగ్ లోకి వచ్చిందండి. వచ్చిందంటే సబ్బు,
0: అయ్యా ఏదో ఇంపార్టెంట్ టిప్ చెప్తున్నారు, మిస్ అయిపోయాం. ఏంటది?
1: మనం వాడతాం కదండి,
0: అవును
1: అది పాడే పాడడానికి రాదు కదండి, చిన్నగా ఉంటది.
0: అవును, ఏం చేయాలి?
1: దాన్ని
0: కొత్త
1: కొత్త
0: మీ వాయిస్ బ్రేక్ అవుతోంది.
1: వాయిస్ బ్రేక్
0: ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఏదో అద్భుతమైన టిప్ మిస్ అవుతున్నాం మేము, చెప్పండి.

0: సోపు చిన్న ఎండింగ్కి వస్తాయి కదండి, ఎండింగ్కి వచ్చేస్తాయి కదా, అది పాడడానికి రాదు కదా.
1: అప్పుడు ఏం చేస్తా,
0: అంటే కొత్త సబ్బుకి ప్రెజ్,
1: సూపర్ అసలు
0: కొత్త సబ్బుకి ప్రెజ్ పడేయకుండా.
1: సూపర్. అసలు చిన్నప్పటి నుంచి ఇంతేనా మీరు ఎన్ని సబ్బులు సేవ్ చేశారు ఇలా?
0: మస్తు
1: మస్తు
0: షాంపూ బాటిల్ ఉంటాయండి, అది లాస్ట్ లో వాటర్ వాష్ అట్లాంటివి బాగా చేస్తాడండి.
1: ఈ లెక్కన మీరు ఎన్ని డబ్బులు సేవ్ చేశారు తెలుసా? అసలు ఇంత ఇంత ఇంత పొదుపు ఏంటి మీరు, ఇంత టాలెంట్ ఏంటి అసలు? థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చిట్కాలు చాలా రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ ఉంటాం కదా. మరి మీరు సబ్బుల్ని ఇంత సేవ్ చేస్తే ఇంకా ఇంట్లో మిగతా వస్తువుల్ని అసలు ఎంత సేవ్ చేస్తున్నారో, నిజంగా ద బెస్ట్ వైఫ్ అవార్డ్ మిగతా. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. అండ్ మై నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో,
2: హలో, ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోల్శెట్టి మేర బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: మేర్ గారు బాగున్నారా?
2: ఇకపోతే రేపు May 30 నా బర్త్డే ఉందండి, మరియు యానివర్సరీ డే కూడా రెండు ఒకే రోజున ఉన్నాయండి మేడం.
1: అలా ప్లాన్ చేసుకున్నారు మీరు? ఓకే, మెనీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీకు. రేపటికి అడ్వాన్స్ గా హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి.
2: థ్యాంక్ యూ మేడం, ఎంత సంతోషంగా మాట్లాడుతున్నానండి మేడం. నాకు కళ్ళు లేకపోయినా కానీ నేను డ్యూటీ చేసుకుంటా రేడియో వింటూ ఉంటానండి. ఎఫ్ఎం రెయిన్బో వింటుంటే ఎక్కడ లేని శక్తి, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం వస్తున్నాయండి.
1: వెరీ నైస్ అండి.
2: పైనాపిల్ ఉంటుంది చూడండి, పైనాపిల్ తొక్క చెక్కిన తర్వాత ఉప్పు నీళ్లతో కడిగితే దురద అనేది రాదండి.
1: అవునా?
2: పైనాపిల్ అండి,
1: పైనాపిల్
2: తర్వాత ఉప్పు నీళ్ళతో కడిగితే మనకు దురద అనేది రాదండి.
1: ఓకే, వెరీ నైస్.
2: ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తే వామ్ నవ్వితే కడుపు నొప్పి వెంటనే టాబ్లెట్ వేసుకోకుండా మంచిగా తగ్గిపోద్దండి.
1: సూపర్, ఓకే, నైస్. బోల్డ్ అన్ని చిట్కాలు ఉన్నాయి మీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. అందరు నోట్ చేసుకుంటున్నారా లేదా? అండ్ మై నెక్స్ట్ కాల్, హలో హలో, హాయ్, గుడ్ ఈవినింగ్, మీ పేరు?
3: అనిల్ కుమార్.
1: అనిల్ గారు బాగున్నారా? వెరీ నైస్. టాపిక్ విన్నారా?
3: విన్నాను, ఒక చిన్న ఐడియా చెప్తానండి. అంటే నేను చేసింది ఇది నా ఓన్ గా.
1: ఓకే,
3: ఏంటంటే ఇప్పుడు మనము రొటీన్ గా వాడని వస్తువులు ఏం చేస్తాము, అటు మీద పడేస్తాము
1: కదా.
3: సో ఇప్పుడు ఒకసారి కానీ ఇప్పుడు ఒకసారి అవసరం ఉంటుంది, ఏదో ఫంక్షన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి
1: అలాంటిది.
3: అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ అది అటక మీద పడేసిన తర్వాత అది ఎక్కడ ఉందో వెతకడం కష్టం అవుతుంది. అందుకని ఏం చేస్తానంటే కాటన్ బాక్సెస్ అన్నిట్లో ఏవైతే ఐటమ్స్ వేస్తానో ఆ ఐటమ్ ఆ బాక్స్ కి ఒక నంబర్ ఇస్తాను.
1: ఓకే, చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది.
3: ఆ బాక్స్ లో ఏముందో అది ఒకటి ఫోన్ లో ఫోటో తీసి పెట్టుకుంటాను.
1: సూపర్. అసలు
3: ఆ నంబర్ పెడతాను. సో వన్ అంటే వన్ నంబర్ పెడతాను ఇక్కడ.
1: ఓకే,
3: రేపు ఎప్పుడైనా ఏదైనా తీయాలి అని అంటే ఏ బాక్స్ లో ఉందో బాక్స్ నంబర్ తెలుసు నాకు.
1: అసలు సూపర్. అసలు ఈ ఐడియాకి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది.
3: వెరీ యూస్ఫుల్ ఇది,
1: వెరీ వెరీ వెరీ యూస్ఫుల్. దీనికైతే మీకు క్లాప్స్ కొట్టాల్సింది నిజంగా. అయితే కాదు, నిజంగా చాలా మందికి ఇది చాలా యూస్ఫుల్, బికాస్ చిన్న చిన్న థింగ్సే వి కీప్ మిస్సింగ్ అట్ హోమ్ కదా. అవునవును, అవునవును, వెరీ నైస్. అవునవునవును, సూపర్ అండి. అసలు అనిల్ గారు టెక్ సావీ అంటే ఇదే కదా. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చిన్న చిట్కా అంటే చాలా బ్రిలియంట్ ఐడియా ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, లుక్ ఎట్ దాట్, అవర్ లిస్నర్స్ ఆర్ హైపర్ టాలెంట్ అమ్మా. ఇక్కడ ఏమనుకుంటున్నారు రెయిన్బో లిస్నర్స్? మరి అంతా ఇంత కాదు, రోజు రేడియో వింటూ ఇదిగో అలా బ్రెయిన్ షార్ప్ అయిపోద్దాను.

సో ఎస్, టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ క్రియేటివ్ ఐడియాస్ ఇన్ ఆర్ డైలీ లైఫ్. మరి మీరు రోజువారీ చేసే పనుల్లోనే థోడా హట్కే చేస్తూ లైఫ్ని ఈజీ పీజీ లెమన్ స్క్వీజీగా చేసేసుకుంటున్నారా? అయితే వాట్ ఆర్ దోస్ క్రియేటివ్ ఐడియాస్ వీ వాంటెడ్ టు నో? జస్ట్ కాల్ మీ ఓవర్ 0402-323-0030, 2323-48218-29704-715 ఆర్ ది నంబర్స్. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది, వెంటనే కాల్ చేసి షేర్ చేసుకోండి మీ అద్భుతమైన ఐడియాస్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: This is Voice of the Nation, Akashvani, FM Rainbow, Hyderabad, 101.9 MHz. With me, Anji Kravlika. మీ దగ్గరుండే చిట్కాలన్నీ మీరే ఫాలో అయిపోతాయి, ఎలా మా కూడా షేర్ చేసుకుంటే అందరం ఈజీ పీజీగా పనులని చేసుకోవచ్చు కదా. సో మీరు రోజువారీ పనుల్లో భాగంగా ఫాలో అయ్యే చిట్టి చిట్కాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి ఈరోజు అనేసి చెప్పానన్నమాట. సో మన నెక్స్ట్ కాలర్ ఎంత క్రియేటివ్ ఐడియా చెప్పబోతున్నారో విందామా. హలో.
2: హలో, నమస్కారం ప్రౌలిక్ గారు.
1: నమస్తే అండి, బాగున్నారా?
2: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను.
1: థ్యాంక్ యూ.
2: అయితేనమ్మా, నేను ఓరేడు ప్రభాకర్ రాను ఫ్రమ్ గచ్చిబౌలికి మాట్లాడుతున్నాను.
1: ఓకే.
2: అయితే చిన్న చిన్న చిట్కాలు అంటే, ఇప్పుడు అన్నం వండుకుంటారు, కుక్కర్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు.
1: ఓకే.
2: వాళ్ళకి కూడా ఏమవుతానంటే అత్యవసరం అని చెప్పని అంటారు అన్నమాట. 3 కప్పులు రైస్ పెడితే 6 కప్పులు నీళ్లు పోసేయాలి.
1: ఓకే.
2: పోసేస్తే అది కరెక్ట్ గా సరిపోతుంది. దాని తర్వాత సేవ్ అవుతుంది, మనకి ఎవరు గ్యాస్ సేవ్ అవుతుంది.
1: నిజంగా కుక్కర్ లో సేవ్ అవుతుందా? ఇలా చేస్తే సేవ్ అవుతుందా?
2: ఇలా చేసినా కూడా సేవ్ అవుతుంది, కుక్కర్ కూడా సేవ్ అవుతుంది. కుక్కర్ కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు చూడండి. అలా
1: ఓకే శ్రీ ప్రభాకర్ గారు, సో మీ కాల్ కట్ అయిపోయింది, సారీ. బట్ క్రియేటివ్ ఐడియా అయితే మాకు అందింది. అయితే మామూలుగా కుక్కర్ లేకుండా వారు చెప్పిన విధంగా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అంటున్నారు. ఫైన్. సో ఎస్, లెట్ మీ చెక్ మై మెసేజెస్. అంజలి మెసేజ్ చేసింది ఫ్రమ్ అమీర్పేట్. హాయ్ అంజలి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ మీనా గారు అండ్ లీలా గారు మెసేజ్ చేశారు. హాయ్ ప్రవళిక, బ్యూటిఫుల్ వాయిస్ అనేసి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, నాకు దివ్యశ్రీ గారు మెసేజ్ చేశారు. అండ్ నాకు స్వప్న మెసేజ్ చేసింది. ఓ మై గాడ్, ఎస్, సో మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్ బొకేస్ అని పంపించేశారు అనమాట. వెరీ నైస్. లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాల్. హలో. హలో,
3: గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మేడం.
1: మీకు ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అయ్యిందా? ఇంకా ఎండ కొడుతుందా మీకు? అంతేనా? ఓకే.
3: అదే అమ్మా, చావి బాగుందమ్మా. కే రమేష్ మాట్లాడుతున్నాను.
1: రమేష్ గారు బాగున్నారా?
3: చిట్కాల కోసం అంటే అమ్మా, మనం ఎప్పుడన్నా ఏమైనా హెవీ తిన్నప్పుడు, ఏమైనా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు, ఓమా ఉంటే

0: మనం ఇప్పుడన్నా ఏమైనా హెవీ తిన్నప్పుడు, ఏమైనా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు, ఓమో ఉంటే వామో ఉంటే చూడమ్మా, కొంచెం
1: ఓకే
0: నమిలేసి కొంచెం వాటర్ తాగేసి కడుపు సాఫ్ అయిపోతుందమ్మా.
1: ఓకే. ప్రతిసారి మీరు అదే ఫాలో అవుతారా?
0: చాలా సార్లు చేశాను, చాలా కూడా నాకు చాలా సార్లు నాకు అది అనిపించింది.
1: ఓకే. ఎక్కువగా
0: ఇంకోటి
1: ఆయిల్ ఫుడ్
0: ఎప్పుడన్నా
1: తింటారా? మసాలాలు.
0: తిన్నప్పుడన్నా, ఎప్పుడెప్పుడు పార్టీలో పోయినప్పుడన్నా, ఇంకెక్కడన్నా బయట
1: ఓకే
0: పోయినప్పుడన్నా, తప్పని
1: ఓకే.
0: బస్సు తిన్నప్పుడన్నా అది. ఇంకోటి ఏంటంటే మోషన్స్ గిట్ట పెట్టినప్పుడు టాబ్లెట్లు వాడకుండా కొంచెం పెరుగులో కొంచెం షుగర్ వేసుకొని కలుపు తినేస్తే మీకు అప్పుడే కట్టుబడుతుందాము.
1: ఓకే, నైస్, సూపర్. సో మరి రెగ్యులర్గా చాలా మందికి యూజ్ అయ్యే చిట్కాలు వింటున్నాం. హలో,
2: మేడం నమస్తే.
1: నమస్తే, మీ పేరు?
2: నా పేరు ఏఎస్ రాయుడు మేడం.
1: రాయుడు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మేడం మాది కర్నూలు మేడం.
1: మల్కాపూర్. ఓకే,
2: కర్నూలు కర్నూలు మేడం, కర్నూలు.
1: కర్నూల్. ఓ, కర్నూల్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, ఎండలు ఎలా ఉన్నాయి కర్నూల్లో?
2: మేడం న్యాచురల్ గా ఉన్నాయి మేడం, అంతే.
1: న్యాచురల్ గా ఉన్నాయా? ఓకే, అది
2: న్యాచురల్ అంటే ఏంటి మేడం, ఎండకు అలవాటు పడిన వాళ్ళకి ఎండ అనేది కనపడదు అన్నమాట.
1: ఎగ్జాక్ట్లీ. సో కర్నూలు ప్రాంతం వాళ్ళకి ఎండ అనేది చాలా చాలా అలవాటు కదా.
2: అలవాటు
1: ఎస్.
2: అందరికి
1: మరి మీ
2: అలవాటు
1: దగ్గర ఏమైనా
2: కాబట్టి
1: చిట్కాలు ఉన్నాయా?
2: ఉంది మేడం. చాలా పెద్ద చిట్కా, అసలు చాలా సేపు ఆలోచిస్తున్నాను మేడం దీని విషయం గురించి, మీరే చెప్పిన సబ్జెక్ట్ గురించి.
1: ఓకే,
2: మనకు ఎక్కువగా సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంట్లో పని వాళ్ళు స్కూల్కు పిల్లలు రెడీ చేయడంలో పెద్ద సమస్య మేడం ఇది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు, అందరు వచ్చేసి హైదరాబాద్ లో, భార్యాభర్తలు హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్లకు పిల్లలు ఇద్దరు ఉన్నారు, స్కూల్కు రెడీ చేయాలి.
1: ఓకే,
2: అంటే వీళ్ళు వీళ్ళు రెడీ కావాలి ఉద్యోగానికి, పిల్లలు రెడీ చేయాలి, స్కూల్ వదలాలి, వంట చేయాలి, కేరెంట్ కట్టాలి, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి మేడం దీంట్లో. ఆ చిట్కా ఏంటంటే భార్యాభర్తలు వంటలో షేర్ చేసుకుంటారు, వాళ్ళ పనుల్లో షేర్ చేసుకుంటారు. కానీ పిల్లలకు మనం 3 సంవత్సరాల నుండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఫస్ట్.
1: ఎగ్జాక్ట్లీ. అవును,
2: ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు స్కూల్కు పోయే టైంకి వాళ్ళు ఏ బ్రష్ చేసుకోవడము, స్నానం చేయడానికి నీళ్ళు పెడతాం, మనమే పెట్టిందాం, వాళ్ళే చేస్తారు, అంతే. చేస్తూ వాళ్ళ స్కూల్ డ్రెస్సులు వాళ్ళే వేసుకొని వాళ్ళే స్కూల్కు రెడీ అయ్యి బ్యాగులు తయారు పెట్టుకొని వాళ్ళు మన క్యారేజ్ ఒకటే పెట్టాల్సింది.
1: అంతే,
2: ఆటో వస్తుంది, ఎక్కించి పంపించేస్తాం, అక్కడికి క్లోజ్ అవుతుంది అది ఆ సబ్జెక్టు.
1: వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ, చాలా మంచి సలహా ఇచ్చారు అండ్ మంచి ఒపీనియన్ ఇచ్చారు అండ్ చిట్కా ఇచ్చారు. ఎస్, నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లల్ని వాళ్ళని వాళ్ళు గ్రూమ్ చేసేస్తే దే విల్ డూ దేర్ వర్క్ దెమ్సెల్వ్స్. బట్ ఓన్లీ థింగ్, చాలా లాడ్ చేసేస్తారు కదా, చాలా చాలా గారం చేసేసి అయ్యో తినేసి తినేసి అని తినిపించేస్తూ ఉంటారు. సో ఇట్ హ్యాపెన్స్ అండ్ యా, పేరెంట్స్ విల్ బీ లైక్ దాట్. సో కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తే సగం పని తగ్గిపోతుంది. ఎస్, రైట్ పాయింట్ అవుట్. సో మరి మన నెక్స్ట్ కాల్ తీసుకునే ముందు బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరికోసం వచ్చేస్తుంది. 7:40 6 seconds on the dot. 20 minutes more for the call's time. వెంటనే కాల్ చేయండి.

0: తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కి మృగు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: రోజువారీ పనులు కొంతమందికి చాలా కష్టంగా అనిపిస్తాయి, కొంతమందికి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక తరీక ఫాలో అవుతారు, దానికి ఒక ట్రిక్లు ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి. సో అలాంటి లెక్కలు ట్రిక్లు మీ దగ్గర ఉంటే వెంటనే కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు కదా. అందరి పనులు చాలా ఈజీ వీజీ అయిపోతాయి. మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. నరసింహారెడ్డి ప్రేమార్పేట నుండి మేడం.
0: ఏం చేస్తున్నారు, ఏం సంగతి?
1: ఏం మేడం, షాపులో కూర్చుంటాం. మేము ఏం చేస్తాం?
0: సూపర్, ఎంత హాయిగా ఎంత పీస్ఫుల్ గా రేడియో వింటూ మీ పనులు
1: అట్లనే
0: అయిపోతున్నాయి చూసినారా?
1: మీకు అట్లనే వస్తే హాయిగా ఉందామని.
0: మాకు అలానే కనిపిస్తుంది మరి.
1: మా బాధలు మాకున్నాయి ఇక్కడ,
0: అందరికీ ఉంటాయి. కానీ ఫుల్ మీరు హ్యాపీగా రేడియో వింటున్నారు కదా. ఎస్, మరి ఇప్పుడు మాకు కావాల్సింది చిట్కా. ఏ అద్భుతమైన ఐడియా ఇస్తున్నారు?
1: మా లాంటి జనరల్ స్టోర్ కూడా పనికొస్తారు అనుకుంటాను నేనైతే.
0: చెప్పండి.
1: డైలీ ఏంటంటే ఇప్పుడు ఒక నలుగురు కస్టమర్లు వచ్చి షాప్ ముంగట ఉన్నారు అనుకోండి, కౌంటర్ దగ్గర.
0: ఓకే,
1: అప్పుడు ఏం చేస్తున్నానంటే ఎవరైతే చిన్న ఐటమ్ ఉంటుంది చూడండి,
0: ఓకే,
1: ఒకటే ఐటమ్ ఉంటుంది, ఇంకోటి నాలుగు ఉంటాయి, ఇంకోటి పది ఐటమ్లు ఉంటాయి.

0: అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే చిన్న ఐటమ్ ఉండే వరకు వాళ్ళని ఫస్ట్ ఇచ్చేస్తాం వాడికి.
1: ఓకే సూపర్.
0: ఏమవుతుందంటే మన కౌంటర్ మీద మన మీద బర్డన్ ఉండదు అనమాట.
1: ఎస్ అవును
0: అలా వెళ్ళిపోతారు కదా మేడం, ఒక కస్టమర్
1: అవును
0: కదా,
1: అవును
0: చిన్న కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కస్టమర్ కి ఈవీకి ఇస్తాం అనమాట. లేకుంటే పెద్ద కస్టమర్ ఇచ్చుకుంటా కూర్చోండి అనుకోండి,
1: మిగతా వాళ్ళు ఉండలేరు.
0: ఇంకా బటన్ పెరుగుతుంది అనమాట.
1: ఓకే
0: ఈ చిట్కా ఎవరికైనా జనరల్ స్టోర్ ఎవరు కౌంటర్ కు సేల్ వాళ్ళ దగ్గర ఉంటుందో ఈ చిట్కా చాలా ఈజీ ఉంటది మేడం.
1: చాలా స్మార్ట్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ మరి సేమ్ ది సేమ్ ఐడియాలజీ మనకి మన దగ్గర కూడా మనకి కూడా చాలా పనులు ఉన్నప్పుడు విచ్ ఇస్ ది ఈజియర్ టాస్క్ చిన్న చిన్న పనులు ఫస్ట్ ఫినిష్ చేసుకుంటూ వెళ్తే వి ఫీల్ సో బెటర్ అనమాట. లైక్ దట్స్ హౌ వీ అచీవ్ ఫ్రమ్ స్మాల్ టు బిగ్. సో పెద్ద పనినే ముందు పెట్టుకుంటే చిన్న పనులన్నీ ఆగిపోతాయి. అండ్ దట్స్ నాట్ ది స్మార్ట్ వర్క్. ది స్మార్ట్ వర్క్ ఇస్ చిన్న చిన్న పనులు అచీవ్ చేస్తూ అలా వెళ్ళాలన్నమాట. సో ఆ ఐడియాలజీ ఫాలో అయ్యారనమాట నరసింహారెడ్డి గారు. సో లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాలర్ బిఫోర్ టు దాట్. మరి జ్యోతి గారు ఏం మెసేజ్ చేశారు అంటే, పడుకునే ముందు వీ కెన్ హ్యావ్ దిస్ నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె బెలి బటన్ ఏరియాలో మనం పెట్టుకుంటే స్కిన్ చాలా బాగా అవుతుందంట అండ్ హెయిర్ కూడా చాలా బాగా అవుతుంది, చాలా మంచి నిద్ర పడుతుంది. బికాజ్ ఆ బెలి బటన్ ఏరియాలో ఇట్స్ నాభి సూత్ర కింద వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ అనేసి జ్యోతి గారు మెసేజ్ చేశారు. ఇట్స్ వండర్ఫుల్. నిజంగా చాలా అందరికీ చాలా సింపుల్ ట్రిక్ బట్ ఎఫెక్టివ్. సో నెక్స్ట్ కాలర్ చూసారా, ప్రవళిక వస్తే ఇంతే, లైన్స్ చాలా బిజీగా ఉంటాయి. ఐ నో కానీ ఇంకా ఏం చేద్దాం, 12 మినిట్స్ మాత్రమే టైం ఉంది. మీన్ వైల్ శ్రవణ్ మెసేజ్ చేశాడు. సో అప్పుడే సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి అన్న ఫీలింగ్తో ఉన్నాను అనేసి మెసేజ్ చేశారు. ఓకే ఫైన్. సో వాట్ డిడ్ యూ డూ ఇన్ యువర్ సమ్మర్ హాలిడేస్? దట్స్ వాట్ యూ కెన్ మెసేజ్ మీ. హలో హలో
0: మేడం, గుడ్ ఈవినింగ్. మేడం సారీ, మీరు రెండోసారి చేస్తున్నాను.
1: చూసినారా అసలు నరసింహారెడ్డి గారు ఇంకో చిట్క చెప్పడానికి కాల్ చేసినట్టున్నారు. ఓకే ఫైన్. అండ్ నాకు అనికా చందు ఫ్రమ్ హైదరాబాద్ మెసేజ్ చేశారు. అక్క నమస్తే, టూత్పేస్ట్ అయిపోయాక లోపల కొద్దిగా ఉండిపోతే దానిని కట్ చేసి వాడుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ద సూపరెస్ట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అన్నీ మన దగ్గరే ఉంటాయి. జస్ట్ లైక్ ఇందాక మన రేణుక గారు సబ్బు బిల్ల, షాంపూ డబ్బా, ఇప్పుడు టూత్పేస్ట్, అందరూ ఆదా ఆదా చేసేస్తున్నారనమాట. ఎస్, సో బ్యూటిఫుల్ సాంగ్ వినే టైం వచ్చేసింది. మీన్ వైల్ మీరు ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా వెంటనే నాకు పోస్ట్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. బికాస్ ఐఎమ్ హ్యూర్ టు లిసన్ టు ఆల్ యువర్ క్రియేటివ్ ఐడియాస్. అందరం తెలుసుకుందాం, ఈజీ పీజీగా పనులు చేసేసుకుందాం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఆల్ రైట్ ఆల్ రైట్. నాకు ఉదయశ్రీ గారు మెసేజ్ చేశారు, లైక్ ప్రవళిక నెక్స్ట్ డే మార్నింగ్కి అన్నీ రెడీగా ఉండాలంటే జస్ట్ ఫీల్ బిఫోర్ నైట్ యాజ్ మార్నింగ్. అంటే బిఫోర్ నైట్నే మనం ఒక మార్నింగ్ లాగా అన్ని థింగ్స్ని సెట్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, జస్ట్ రెడీ టు కుక్ ఆర్ థింగ్స్ ఆర్ రెడీ టు వేర్, ఇలా ఉంటాయి అనేసి మెసేజ్ చేశారనమాట. దాట్స్ వండర్ఫుల్ అండ్ దాట్స్ హౌ ది స్మార్ట్ వైఫ్స్ ఆర్ కదా. నిజంగా మరి ఇన్ని ఫ్యామిలీస్, ఇన్ని గొప్ప ఫ్యామిలీస్ ఇంత బాగా రన్ అవుతున్నాయంటే దేర్ ఇస్ డెఫినెట్లీ అ స్మార్టెస్ట్ మైండ్ ఇన్ ద ఫ్యామిలీ సమ్వేర్ కదా. సో అన్ని గొప్ప ఐడియాస్ జనరేట్ అవుతున్న మైండ్స్ ఉంటున్నాయి కాబట్టి సూపర్ డూపర్గా ఈజీ పీజీగా పనులు చేసేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత క్రియేటివ్గా కొన్ని ఐడియాస్ షేర్ చేసుకున్నందుకు మనతో. అండ్ ఎస్, మరి ఇవి ఇంకా ఎన్నెన్నో కూడా మీ దగ్గర ఉండొచ్చు, అయితే అవి కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. టిల్ 9:30 నేను ఇక్కడే ఉంటాను. 9140232342 నంబర్ మీద మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఐ విల్ డెఫినెట్లీ షేర్ విత్ ఎవ్రీబడి బికాస్ లెట్స్ మేక్ లైఫ్ మోర్ ఈజీ విత్ సమ్ క్రియేటివిటీ, అంతే కదా. మరి చిన్న చిన్న పనులు మనకి పెద్ద హెడ్ఏక్స్ అవ్వకూడదు. ఎస్, చాలా పెద్ద పనుల మీద మన మైండ్ ఫోకస్ అవ్వాలంటే మిగతా రెగ్యులర్గా చేసుకునే పనులు అన్నీ చాలా ఈజీగా అయిపోవాలి. ఈజీగా అయిపోవాలంటే ఇదిగోండి ఇలాంటి చిట్కాలు ఫాలో అయిపోతే చాలు.

ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అందరు చాలా చక్కగా కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. ఇంతటితో కాలేజ్ టైం కల్లాస్ అయిపోయింది. అండ్ ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. అండ్ ఎస్, ఈ పాట తర్వాత న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఐల్ బీ బ్యాక్ బోల్డ్ అని ఇంకా మాటలు మాట్లాడుకోవాలి. అండ్ ఎస్, యువర్ ఫేవరెట్ సాంగ్స్ ప్లేలిస్ట్ ఇస్ అప్. వింటూనే ఉండండి 101.9 విత్ మీ ఆర్జీ ప్రభలిక.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ లైంగ్ రేపటి నుంచి జూన్ 3 వరకు మన దేశంలో అధికార పర్యటన జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలియజేశారు. దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని, కుమరం భీమ్ స్ఫూర్తిగా ఆదివాసీల హక్కుల రక్షణకు కట్టుబడి ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొమరం భీమ్ పుట్టిన ఊరు రౌట్టు సంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి పాల్గొన్నారు. యాసంగి వరి సేకరణ రెండులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. రాష్టంలోని ప్రభుత్వోద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్న బకాయిల్లో తొలి విడతగా 2,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబ

బాలకు సౌకర్యవంతమైన భద్రమైన భవిష్య అవసరాలకు అనుగుణమైన ఇళ్ల నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను మంత్రి సీతక్క ఈరోజు ప్రారంభించారు. మేడ్ ఇన్ తెలంగాణ మేడ్ బై విమెన్ నినాదం మార్కెట్ను శాసించాలని సీతక్క అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజ్ ప్రకటన అత్యంత దురదృష్టకరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. పునః పరీక్షల ప్రక్రియను ఎలాంటి పొరపాటు లేకుండా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జాప్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం కలుగుతోందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్యసలీలా శ్రీవాస్తవ్ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థలు అప్లికేషన్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశంలోని పాఠశాలలు కళాశాలలు పొగాకు రహిత నిబంధనల అమలు పర్యవేక్షణ బలోపేతం చేయడమే ఈ డిజిటల్ యాప్ లక్ష్యమని తెలియజేశారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని అన్ని రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో పెట్రోలియం ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు సుమారు 92,000 మెట్రిక్ టన్నులతో అత్యధిక స్థాయిలో ఉందని తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తల్లో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: అంటే మీ వాయిస్ బాగుంటదండి. ఓ మాట మాట్లాడండి, ఓ పాట అయినా పాడండి.
2: ఓయ్ పాటలు గీటలు మనకు రావు.
1: అయితే ఎఫ్ఎం రెయిన్ బాగుంది అండి, పాటలు వేస్తారా?
3: 101.9

All right, 8:11 cross 46 seconds on the dot. You are listening to FM Rainbow Hyderabad 101.9 megahertz with me, RJ Pravlika. Abba, ఎంత సూపర్ డూపర్ గా ఉండింది నేను కదా మన కాలేజ్ టైం. అండ్ ఎస్, దెర్ ఇస్ సో మచ్ మోర్ ఫర్ యూ ఇన్ దిస్ షో. ఎస్, మరి 8 to 9 ఎస్పెషలీ సెగ్మెంట్ ఫర్ తెలంగాణ. ఎస్, మరి తెలంగాణకి సంబంధించిన బ్యూటిఫుల్ టాక్స్ విల్ హ్యావ్. అండ్ టుడే స్పెషలీ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ ఐకానిక్ సిటీస్ బెస్ట్ టూరిస్ట్ స్పాట్. నిజంగా అందరి ఫేవరెట్ స్పాట్. సి, ఒక్కసారి మీరు అలా ట్రావెల్ చేస్తూ ఆ చుట్టూ ఉన్న నాయిస్ని పాస్ చేసేసి వెనకాల ఒక బీజిఎం మ్యూజిక్ యాడ్ చేసేసుకొని అలా ఒక లుక్ మన బుద్ధ విగ్రహం హుస్సేన్ సాగర్ వైపు వేయండి, వేరే రేంజ్ ఫీల్ అయితే ఉంటుంది కదా. ఎస్, అసలు చుట్టూ ఉన్న ట్రాఫిక్ ఏమాత్రం కనపడదు వినపడదు అప్పుడు. హౌ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ ఆ ఫీలింగ్ కోసమే యు సీ ఎవ్రీవేర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్యాంక్బండ్ని విజిట్ చేస్తారు కదా. అంతెందుకు మన సిటీలో ద హాటెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇస్ ట్యాంక్బండ్, బికాస్ మనకి ఎక్కడో దూరంగా ఉన్న బీచెస్ కాదు. వాట్ ఎవర్ ద స్మాల్ ట్యాంక్బండ్ ఏదైతే ఉందో మనకు అదే ఒక మంచి సాగర తీరు. అండ్ వాట్ బీచ్ ఫీల్స్ ట్యాంక్బండ్ మనకి ఇస్తుంది అంటే అలా మీరు ఒక వాక్ వేసి చూడండి, యూ విల్ అండర్స్టాండ్ కదా. మరి ట్యాంక్ బండ్ గురించి ఈరోజు మాట్లాడుకుందామా? ఎస్, మరి సపోజ్ మీరు ట్యాంక్ బండ్ వైపే ఉన్నారా, అయితే నేను చెప్పే టాపిక్ వింటూ కాసేపు అక్కడే ఉండి రిలాక్స్ అయిపోండి. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్ విత్ మీ ఆర్జే ప్రభలిక.

All right, the OG of Hyderabad, ఎవరో తెలుసా? ది టైమ్లెస్ ట్యాంగ్ బండ్. ఎస్, మరి ఈరోజు మనం ట్యాంగ్ బండ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ప్రతిసారి దాన్ని చూసి

చూసి ఆనందించడమే కదా. బట్ వాట్ వెన్ వి టాక్ అబౌట్ ట్యాంగ్ బండ్, అదొక గొప్ప చరిత్ర. ఎస్, మరి చరిత్ర పుట్టల్ని తిరిగేసిన ప్లేస్ అది. నైజాం రాజుల కాలం నాటి అద్భుతం అది. మన తెలుగు తేజానికి ప్రతిరూపాలు అది. అండ్ 33 మహానుభావుల విగ్రహాలతో తొణికిసలాడే కవి తుంగమిది, అండ్ అదే మన హుస్సేన్ సాగర్ అండ్ ట్యాంక్ బండ్. వాట్ అ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. నిజంగా ఏ సంబరమైనా ట్యాంక్ బండ్ దగ్గరే మొదలవ్వాలి. అండ్ ఎస్, అక్కడే చాలా అంగరంగ వైభవంగా కనిపిస్తుంది. అండ్ యు నో, గ్లోబలీ ఇట్స్ అ సెన్సేషనల్ టూరిస్ట్ స్పాట్ మన ట్యాంక్ బండ్ అని మీకు తెలుసా? బికాస్ ఇన్ అ కిలోమీటర్ రేడియస్ మనకి ఆల్మోస్ట్ ఒక నంబర్ ఆఫ్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎస్, మరి ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ మార్గాల్లో ఎన్నో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టే ఇట్ బికేమ్ వరల్డ్ ఫేమస్ అన్నమాట. ఎస్, ఆల్మోస్ట్ 16 ఇంపార్టెంట్ స్పాట్స్ ఉన్నాయి. అండ్ ఎస్, మరి ఇది గ్లోబల్ సిటీగా మన హైదరాబాద్ ఎదుగుతున్న కొద్దీ దీని లైక్ జస్ట్ లైక్ ట్యాంక్ బండ్ ఫేమస్ ఎంత అవుతుందంటే గ్లోబలీ చాలామందికి నచ్చిన ప్లేస్ అయింది. అండ్ ఎస్, ఎవరికి నచ్చదు హైదరాబాద్? ఎవ్రీబడి. అండ్ అలా అది కాస్మోపాలిటన్ సిటీ అవుతున్న కొద్దీ ఇక్కడికి వచ్చే జనాలు చాలా ఎక్కువగా అయిపోయారు. అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టూరిజం ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సిటీ. సో మన సిటీలో ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, బట్ ట్యాంక్ బండ్ ఇస్ ద ఓజీ స్పాట్ అని చెప్పొచ్చు కదా. బికాస్ ఇక్కడ ఎంత బాగుంటుందంటే, అంటే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ సమాధులు, జూ పార్క్ ఇవి మాత్రమే కాదు, బట్ ది యాక్చువల్ హైదరాబాదీ వైబ్ మొత్తం మనం ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ దగ్గరే చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ అ మెగా టూరిస్ట్ స్పాట్ ఫర్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. బికాస్ ఇక్కడ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఇఫ్ యూ సీ ఆల్మోస్ట్ ఒక వైట్ హౌస్ రేంజ్లో మన సెక్రటేరియట్ కనిపిస్తుంది. పక్కనే అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం కనిపించేస్తుంది మనకి. అది ఆల్మోస్ట్ 125 ఫుట్ హైట్లో ఉంటుందన్నమాట. అండ్ యునో, తెలంగాణ అమరవీరుల స్మృతి కేంద్రం కూడా అక్కడే ఉంది. అండ్ అంతేకాదు, ఇట్స్ బ్యూటిఫుల్. మనం ఒకవేళ పైన స్కై వ్యూ నుంచి చూస్తే నెక్లెస్ రోడ్ నిజంగా నెక్లెస్ లానే కనిపించేస్తుంది. అండ్ అందుకే దానికి అలాంటి పేరు కూడా వచ్చింది. యు సీ, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హ్యాపెనింగ్. అండ్ అది అందరికీ గో టు స్పాట్ ఇఫ్ యూ కమ్ ఆన్ సండేస్ ఆర్ ఆన్ వీకెండ్స్. మీకు తెలిసిందే కదా, ఫుల్ టు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది నెక్లెస్ రోడ్లో. బికాస్ పీపుల్ వాంట్ టు కమ్ దేస్, స్పెండ్ దేర్, అండ్ చక్కగా గ్రీనరీలో ఉంటూ అండ్ ట్యాంక్ బండ్ వైబ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు. సో దట్స్ ద బిగ్గెస్ట్ గో టు ప్లేస్ అన్నమాట మన హైదరాబాద్లో. అండ్ అంతేకాదు, ఇక్కడ మనకి చుట్టూ లుంబిని పార్క్ ఉంది, బోటింగ్ ఉంది. అండ్ ఎస్, హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహం, దట్ ఈస్ ద టాలెస్ట్ బుద్ధ విగ్రహం ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ. మనం సిట్టింగ్ స్టాచ్యూస్ ఎన్నో ఉన్నాయి, బట్ ది స్టాండింగ్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ విగ్రహం ఇస్ ద టాలెస్ట్ అనమాట ఇన్ ది వరల్డ్. గ్లోబలీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్. సో అలాంటి బుద్ధ విగ్రహం మనకి ఐకానిక్గా హుస్సేన్ సాగర్ మధ్యలో కనిపించేస్తూ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద యాక్చువల్ వ్యూ, బోటింగ్తో ఆ మిడిల్ దగ్గరికి వెళ్ళి చూడాల్సిందే కదా. సో అది ఇంకా నైట్ టైం అయితే, ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు ఎగ్జాక్ట్గా అదే స్పాట్లో ఉండి మీరు చూస్తున్నారంటే, బ్యూటిఫుల్ లైటింగ్స్తో ఇలా రేడియంట్గా వెలిగిపోతూ ఉంటుంది కదా. ఎస్, అండ్ అంతేకాదు, ఆ చుట్టుపక్కలే మనకి ఎన్టీఆర్ గార్డెన్స్ ఉన్నాయి, అండ్ ఐమాక్స్ కూడా ఉంది. మన సిటీలో నంబర్ 1 ఐమాక్స్ థియేటర్ ఫస్ట్ టైం మన హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ది కంట్రీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఐమాక్స్ విచ్ స్టార్టెడ్. అండ్ పక్కనే మనకి జలవిహార్ ఉంది, దే ఆర్ సో మెనీ, సంజీవయ్య పార్క్ ఉంది, బిర్లా మందిర్ ఉంది, బిర్లా ప్లానిటేరియం ఉంది. సో ఈ చుట్టుపక్కలనే మనకి చాలా చాలా మంచి టూరిస్ట్ స్పాట్స్ ఉన్న ఏరియా ఇది. సో అందుకే దిస్ ఇస్ అ గ్లోబల్ టూరిస్ట్ స్పాట్ ఐ షుడ్ సే. సో ట్యాంక్ బండ్ వైబ్ని నేను మాటల్లో చెప్పే కంటే మీరు అక్కడ ట్రావెల్ చేసినప్పుడు మీకు అనిపిస్తుంది కదా. వెన్ఎవర్ యూ గో త్రూ దాట్, ఈ ట్రాఫిక్ నాయిస్ని ఒక్కసారి ఆఫ్ చేసేసుకొని ఒక బీజిఎం మ్యూజిక్ వేసుకొని చూడండి, డెఫినెట్గా ట్యాంక్ బండ్ వేరే లెవెల్లో కనిపించేస్తుంది. ఎస్, మరి దిస్ స్పాట్ is also famous for another thing. I'm going to tell you about that. Stay tuned to Akashvani FM Rainbow Hyderabad 101.9 MHz with me, RJ Pravlika.

ఆల్ రైట్, మీరు వింటున్నారు ద వాయిస్ ఆఫ్ ద నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రవళిక. అండ్ ఎస్, ద ఓజీ, ద టైమ్లెస్ ట్యాంగ్ బండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ట్యాంగ్ బండ్ ఎంత హ్యాపెనింగ్ ప్లేసో మనందరికీ తెలిసిందే. ఇట్స్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, సిటీ సెంటర్లో బ్యూటిఫుల్ స్పాట్ మన ట్యాంగ్ బండ్. మరి ఇక్కడ గణేష్ నిమజ్జనాలకు కొలువైన ఉయ్యాల ఇది, సంజీవుల జంటలు చేరుకునే ప్రేమల జ్వాల ఇది, ఎన్ని హైటెక్ బిల్డింగ్లు వచ్చినా భాగ్యనగరానికి తలమాణిక్యాల తోటలో ఎప్పటికీ చెరగరాని సంతకం ఇది మన ట్యాంగ్ బండ్ కదా. వాట్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ సీరియస్గా మన గణేష్ పండుగ ఉత్సవాలు మాత్రం ట్యాంగ్ బండ్కి మించిన ప్లేసెస్ ఇంకేమైనా ఉంటాయా? అసలు ఇక్కడ అసలు మన మన హైదరాబాద్లో ఏ రేంజ్లో మనం సెలబ్రేట్ చేసుకుంటాం తెలుసుకోవాలంటే ట్యాంగ్ బండ్కి ఒకసారి వచ్చి విజిట్ చేస్తే ఆ వైభవం మనకు తెలుస్తుంది. అండ్ యు నో హైదరాబాద్లో గణేష్ ఉత్సవం ఎంత పెద్ద చరిత్ర మనకు అర్థమవుతుంది కూడా, బికాస్ ఎక్కడెక్కడి నుంచో సిటీ నలుమూలల నుంచి చాలా చాలా వినాయకుల్ని తీసుకొచ్చి అక్కడే మనము నిమజ్జనం చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఎన్ని అద్భుతమైన రూపాలు స్వామివి, అండ్ ఎన్ని రకరకాల పూజలతో అంగరంగ వైభవంగా ఫుల్ టు సెలబ్రేట్ చేసుకుంటూ ఆ హడావిడి మొత్తం ట్యాంగ్ బండ్ మీదే కనిపించేస్తుంది. ఎస్, అండ్ ఇట్స్ అ రిచువల్ ఫర్ అస్ ఎవ్రీ గణేష్ నిమజ్జనం టైంలో ఆఫీస్లో డుమ్మా కొట్టి మరి ట్యాంగ్ బండ్కి వెళ్ళిపోవాల్సిందే కదా, బికాస్ వీ హ్యావ్ టు రిలీజ్ దట్ సెలబ్రేషన్ ఓన్లీ అండ్ ట్యాంగ్ బండ్. ఎస్, మన కాలనీలో మన ఏరియాలో అంటే రెండో మూడు గణపతుల్ని మనం చూడొచ్చు, బట్ యునో ఇఫ్ యూ గో టు ట్యాంగ్ బండ్ సిటీలో ఉన్న అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణేషులను అందరినీ చూడొచ్చు వివిధ రూపాల్లో, డిఫరెంట్ డిఫరెంట్ స్వరూపాల్లో ఉన్న గణేషులను అందరినీ మనము ట్యాంగ్ బండ్ మీదే చూడొచ్చు అనమాట. ఎస్, మరి టీవీలో ఎంతవరకు చూసినా లైవ్గా ఉంటేనే ఆ కిక్ వేరుండే. వాళ్ళందరూ ట్యాంగ్ బండ్ దగ్గరే ఉంటారు ఆ సెలబ్రేషన్స్ ఉన్న 11 డేస్ మాత్రం. ఎస్, అంతే కదా. అండ్ అంతేకాదు మన ట్యాంగ్ బండ్ మీద ఎంతోమంది గొప్ప వ్యక్తుల స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. అండ్ దిస్ వాజ్ ఇనాగరేటెడ్ బై ద దెన్ సీఎం అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, మన ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఇనాగరేట్ చేశారనమాట. సో ఇక్కడ ఎంతోమంది చాలా గొప్ప వ్యక్తుల స్టాచ్యూస్ మనం చూడొచ్చు, లైక్ రుద్రమాదేవి అండ్ శ్రీశ్రీ గారి స్టాచ్యూ మనం చూడొచ్చు, అండ్ అన్నమయ్య త్యాగరాజ స్టాచ్యూస్ చూడొచ్చు ట్యాంగ్ బండ్ మీద, అండ్ పింగళి వెంకయ్య గారిది

0: అండ్ యు నో మనకి అంతేకాదు, లైక్ ఇక్కడ మనకి కవులు కవిత్రయం అనేసి అంటూ ఉంటారు కదా, నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడ, వారిని కూడా మనం చూడొచ్చు. అండ్ ఎస్, మనకి త్యాగరాజ అండ్ క్షేత్రియ గారి ఎవరైతే ది కింగ్స్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్, వారి విగ్రహాలు కూడా మనం చూడొచ్చు. ఎస్, ఎన్నోసార్లు అటువైపు నుంచి మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, బట్ వై వి డెంట్ అబ్జర్వ్ అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడే తిరుగుతూ ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి గొప్ప వ్యక్తులు మన చరిత్రలో భాగం అనేసి తలుచుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఇఫ్ ఇట్ ఆల్ యు డెంట్ విట్నెస్, ప్లీజ్ గో జస్ట్ విట్నెస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అ కల్చర్ of our all the legends of literature kani lekapothe the revolutionaries of our history valandar gurinchi manu kachithanga telusukovali mari paatanlo manu paatallo enno sallu chadukunnam but live ga vaalle vigrahalu manu ala chustu unte definite ga oka goosebumps feeling aithe kachithanga vastundannamata. Yes, very beautiful, the beauty of Tangban. మనం అక్కడికి వెళ్ళి అక్కడ కాసేపు మనం స్పెండ్ చేసినప్పుడే అర్థమవుతుంది కదా, డిడ్ యూ ఎవర్ హ్యాడ్ అ బోటింగ్ ఓవర్ దేర్. మరి అక్కడ బుద్ధ విగ్రహం గురించి మాట్లాడుకుందా ఆఫ్టర్ దిస్ సాంగ్. బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రబలిక.
1: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా, 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ట్యాంగన్ మిడిల్లో ఉన్న దట్ మిస్టిక్ బుద్ధ విగ్రహాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? సాగర మదనంలో ఒక శాంతి స్వరూపం ఉంది అనిపిస్తుంది కదా. ఎస్, మరి ద జాయింట్ బుద్ధా స్టాచ్యూ ఇన్ ట్యాంగ్బన్, అది చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా గూస్ బంప్స్ వస్తుంది ఆ మిడిల్ పోర్షన్ దగ్గరికి వెళ్ళి చూస్తే. ఎస్, మరి బోట్ డ్రైవ్లో మనం లుంబిని పార్క్ నుంచి బోట్ డ్రైవ్లో ఆ మిడిల్ ఆఫ్ హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి బుద్ధ విగ్రహాన్ని కింద నుంచి చూస్తే ద యాక్చువల్ వండర్ అనిపించేస్తుంది మనకి. అండ్ యునో, దీని జిబ్రాల్టర్ రాక్ పైన ఇన్స్టాల్ చేశారనమాట బుద్ధ విగ్రహాన్ని. అండ్ యాదగిరిగుట్ట దగ్గర ఉన్న సింగిల్ వైడ్ గ్రనైట్ రాక్ నుండి దీన్ని చెక్కుతూ చెక్కుతూ 5 ఇయర్స్ టైం తీసుకొని చేశారంట ఈ విగ్రహాన్ని. ఎస్, అండ్ అంతేకాదు ఇది ఆల్మోస్ట్ 18 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 58 ఫుట్ హైట్ ఉంటుంది. అండ్ ఇట్స్ వెయిట్ ఈస్ 350 టన్స్ అంట. సో హ్యూజ్ అన్నమాట. అండ్ ఎస్, మరి దిస్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ మనకి. ట్యాంగ్మన్ మధ్యలో బుద్ధ విగ్రహం ఇస్ ఐకానిక్ ఫర్ హైదరాబాద్ ఆల్వేస్. అండ్ మనకి ఈ లుంబిని పార్క్కి వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తే

ద లేజర్ షో అనేది మనం చూడొచ్చు. మనము చాలా చాలా బాగుంటుంది ఈ అర్బన్ పార్క్లో మనకి లేజర్ షో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో మిగతా ప్లేసెస్ మిగతా టూరిస్ట్ స్పాట్స్లో లేజర్ షోస్ అన్నీ తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు, బట్ యునో ఈ లుమిని పార్క్లో ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఒక బ్యూటిఫుల్ పేమెంట్స్, వింటేజ్ కాస్ట్ ఐరన్ బెంచెస్ మీద కూర్చొని ఆ గ్రీన్ ప్లాంట్స్ మధ్యలో ఈ డెకరేటివ్ లైట్స్తో మనం లేజర్ షో చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఫీల్ ఫర్ అస్ ఇన్ హైదరాబాద్. మరి మొత్తానికి ట్యాంక్ బండ్ ఈజ్ డెఫినెట్ హైదరాబాదీ వైబ్ కదా. మరి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇన్ని ప్లేసెస్, ఆల్మోస్ 16 టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి ఈ 1 కిలోమీటర్ రేడియస్లో మన ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ చుట్టూ. అండ్ ఇట్స్ లైక్ యాక్చువల్లీ మ్యాజికల్. మనం జీపీఎస్ నుంచి అంటే పైన ఒక స్కై వ్యూ నుంచి చూస్తే ఇట్ లుక్స్ సో సో సో బ్యూటిఫుల్ అనమాట. ఎస్, మరి ఈసారి ఇదంతా చరిత్ర విన్నారు కదా మీరు ఇప్పుడు, ఈసారి ఇవన్నీ గుర్తొస్తాయి మీరు నెక్స్ట్ టైం ట్యాంక్ బండ్కి వెళ్ళినప్పుడు. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రవళిక.

చూస్తూ చూస్తూనే సమ్మర్ హాలిడేస్ క్లైమాక్స్కి వచ్చేస్తున్నాయి కదా. సీరియస్గా మే ఏంటి ఇంత హడావిడిగా అయిపోయింది అనిపిస్తుంది. సీరియస్లీ మే వాజ్ సో బ్యాడ్ విత్ సమ్మర్, బట్ యునో డెఫినెట్గా మనకి అప్పుడప్పుడు డ్రిజ్లింగ్ ఇలా స్టార్ట్ అవుతుంది కాబట్టి రెయినీ సీజన్ దగ్గరికి వచ్చేసిందని కూడా అర్థమవుతుంది. ఎస్, బట్ యు సీ ఈ సమ్మర్, ఈ సన్ ఉన్నప్పుడే కదా మనకు సమ్మర్ హాలిడేస్ వచ్చేవి. మరి ఇంత తొందరగా అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే ఇఫ్ యు లుక్ ఇన్ టు పీపుల్, దే ఆర్ గెట్టింగ్ సెట్ ఫర్ న్యూ స్కూల్స్ అండ్ న్యూ కాలేజెస్, లేకపోతే కాలేజ్ అయిపోయి కొత్త జాబ్లో జాయిన్ అయ్యేవాళ్ళు ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో అయితే ఉన్నారు కదా. సో దర్ ఇస్ మచ్ అవైటెడ్ అనమాట జూన్ కోసం. న్యూ అకాడమిక్ అనేది స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్కి అయితే ప్రిపరేషన్ టైం అనమాట ఇది, టు గెట్ ప్రిపేర్డ్ ది చైల్డ్ అండ్ దేర్ థింగ్స్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ అనేది. ఇవన్నీ థింగ్స్ చాలా హ్యాపెనింగ్గా జరుగుతుంది. బట్ మీన్ వైల్ ఈ సమ్మర్ సీజన్లో హాలిడేస్ దొరికి కొన్ని హాబీస్ అనేవి స్టార్ట్ చేసుకుని కొత్త స్కిల్స్ నేర్చుకున్న పిల్లలు, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా అయిండొచ్చు కొత్త స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళకి, నిజంగా వాళ్ళకు ఒక పెద్ద టైంపాస్ థింగ్ ఏంటంటే కొంచెం ఆ నేర్చుకున్న స్కిల్ కాకుండా టైంపాస్ థింగ్ ఇస్ ఓన్లీ ద సోషల్ మీడియా ఆన్ ద మొబైల్. బికాస్ చిన్న పిల్లలకి కూడా వాళ్ళ ఓన్ సెట్ ఆఫ్ ఫోన్స్ పేరెంట్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారనమాట, బికాస్ ది డోంట్ వాంట్ టు గెట్ బాదర్డ్ విత్ దేర్ ఓన్ ఫోన్స్, బికాస్ వాళ్ళకున్న పనులు వాళ్ళ ఫోన్స్తో ఉంటున్నాయి. సో పిల్లలు వీళ్ళ ఫోన్లు వాడేసుకొని ఓ డిస్టర్బ్ చేసేస్తుంటారు అనేసి పిల్లలకి ఆల్రెడీ ఫోన్స్ చాలా అలవాటు చేసేసారు అండ్ దే ఆర్ గివింగ్ దేర్ ఓన్ ఫోన్స్, అలా స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. బట్ యు సీ హాఫ్ ఆఫ్ ది సమ్మర్ హాలిడేస్ ఖచ్చితంగా స్క్రీన్ టైంతోనే అవుతుంది. బట్ వెన్ వీ సీ బిఫోర్ టు ఆల్ ది స్క్రీన్స్, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్న టైంలో అంత టైంని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనేసి ఆలోచిస్తే దే హ్యావ్ బ్యూటిఫుల్ బోర్డ్ గేమ్స్. అసలు మనకి ఇప్పుడు బోర్డ్ గేమ్స్ కొంచెం డెఫినెట్గా ఉన్నాయి, బట్ ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 80% పీపుల్ ఆర్ టెండింగ్ టువర్డ్స్ స్క్రీన్స్ అండ్ వీడియో గేమ్స్. ఇలాంటివే స్క్రీన్స్ ఖచ్చితంగా ఉండాలి ఫర్ ద ఎంటర్టైన్మెంట్. బట్ యునో అప్పట్లో వామనగుంటలు, అష్టచమ్మ అండ్ కర్రాపిల్ల ఆట అండ్ బొంగరాలు అండ్ గోళీలు, గోళీల ఆట, మార్బల్స్ అండ్ గిల్లిదండ యాజ్ ఐ టోల్డ్. అండ్ ఒకవేళ బోర్ కొట్టేస్తే చక్కగా ముగ్గులు వేసుకునేవాళ్ళు అనమాట, పుస్తకాల్లో ముగ్గులు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు అమ్మాయిలు అయితే. అండ్ లీఫ్ క్రాఫ్టింగ్ చేసేవాళ్ళు. ఇప్పటికైతే మనకి ఇంకా క్రాఫ్టింగ్లో భాగంగా టాయ్ మేకింగ్స్, క్లే టాయ్స్ ఇలాంటివి ఉన్నాయి. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ వాస్ వెరీ ప్రామినెంట్ అనమాట మట్టి బొమ్మలు చేయటం, అది అందరికీ అలవాటు ఉండేదన్నమాట. ఇప్పుడు అలా చాలా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ యు సీ అసలు ఆవకాయ పెట్టే ప్రొసీజర్ అదొక హ్యాపెనింగ్ థింగ్ లాగా ఉండేదన్నమాట. సో ఇవన్నీ ద ఓల్డ్ స్కూల్ థింగ్స్ అయినా కానీ చాలా చాలా సంబరంగా ఆడుకునేవాళ్ళు రెగ్యులర్గా కూడా, రెగ్యులర్గా ఇంకా పెద్దవాళ్ళు కూడా, చాలా చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ చాలా బోర్ అనిపించేదన్నమాట. ఇప్పుడంటే ఎన్ని సీరియల్స్ వచ్చేసాయి టీవీలో, బట్ యునో అప్పట్లో వాళ్ళకి చాలా తక్కువగా ఓన్లీ దూరదర్శన్ చూసే, ఎప్పుడో వచ్చే సినిమా, ఎప్పుడో వచ్చే ఒక సీరియల్, ఆ సీరియల్ చూసాక కాస్త టైంపాస్కి పక్కన వెళ్ళి మాట్లాడుకోవడం, లేకపోతే కూర్చొని ఇలాంటి బోర్డ్ గేమ్స్ ఆడుకోవడం వాజ్ సచ్ ట్రెజర్డ్ మూమెంట్స్ కదా. నిజంగా అలాంటి టైం మళ్ళీ వాల్యుబుల్ టైమ్స్ అవి. బట్ ఇప్పుడు కూడా వాల్యుబుల్ టైమే, ఐ డోంట్ సే దాట్, బట్ ఎక్కువగా స్క్రీన్స్ ఉంటున్నాయన్నమాట. మోర్ దెన్ సోషల్ రిలేషన్షిప్స్ ఇట్ ఈస్ ఓన్లీ స్క్రీన్ రిలేషన్షిప్స్ కదా. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్ విత్ మీ ఆర్జే ప్రవళిక. ఎస్.

ఆల్ రైట్ చూస్తుంటే ఏంటి, అప్పుడే 3.5 గంటలు అవ్వడానికి వచ్చేస్తుందా? టైమ్ ఇస్ జస్ట్ ఫ్లయింగ్. యు సీ, నేను మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ టైం జస్ట్ గాన్. ఈ క్షణం, ఈ నిమిషం, ఈ గంట నా ముందు పాస్ట్ అయిపోయింది. యు సీ, టైం ఎవరికోసం ఆగదు, సో లైఫ్ కూడా ఎవరికోసం ఆగదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి, మీకు నచ్చిన పనులు చేయండి. ప్లీజ్ కీప్ డూయింగ్ యువర్ ఫేవరెట్ థింగ్స్ వితౌట్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్.

because every time it is known with the fact that ఒక 20 ఇయర్స్ తర్వాత మన జీవితాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ పనులు చేశాము అని దానికి ప్రౌడ్ అయ్యే బదులు ఏ పనులు చెయ్యలేదు అనే దానికి రిగ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారంట. సో డోంట్ మిస్ అవుట్ దోస్ థింగ్స్. కీప్ డూయింగ్ ఆల్ యువర్ ఫేవరెట్ థింగ్స్ విచ్ ఆర్ రియలీ గుడ్ ఓన్లీ. దాట్ ఈస్ ద ఫ్యాక్టర్. సో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, హెల్దీగా ఉంటూ, మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తూ, పీస్ఫుల్గా జిందగీ నా మిలేగి దుబారా అంటూ హ్యాపీగా ఉండండి. ఎస్, మరి విత్ దిస్ నో, దిస్ ఈస్ యువర్ ఆర్జే ప్రవళికా సైనింగ్ ఆఫ్ టుడే. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్, ఐ లవ్ యూ, హైదరాబాద్, హ్యాపీ వీకెండ్, అండ్ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు 101.9 ఆకాశవాణి, ద వాయిస్ ఆఫ్ ద నేషన్. ఎస్, స్టే ట్యూన్, బై బై.